0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విద్యార్థులు ఎప్పుడు 3 సూత్రాలు దృష్టిలో ఉంచుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. నిజాయితీగా కష్టపడడం, విజయంలోనూ వినమ్రంగా ఉండటంతో పాటు జ్ఞానాన్ని సమాజ సంక్షేమం కోసం ఉపయోగించాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పిలుపునిచ్చారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గుంటూరులోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 41 మంది విద్యార్థులను శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ఢిల్లీకి తీసుకొచ్చిన నేపథ్యంలో వారికి ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామి సదస్సులో ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఎస్ఐపిబిలో ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు మిగిలిన ప్రాజెక్టులు గ్రౌండింగ్కి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన 3 కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నేషనల్ ఎపెక్స్ కమిటీ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ సేవలు చేరువ చేయడం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయమే జనతావారధి కార్యక్రమ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. జనవరి 5వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభం కాగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి 3,248 అర్జీలు వస్తే వాటిలో 2,180 సమస్యలు పరిష్కరించామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల పరిశుభ్రత కోసం ఈ నెల 23 నుంచి జూన్ 25 వరకు ప్రభుత్వం క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ లక్ష్యంగా రాజస్థాన్లోని జైపూర్ మోడల్లో 4 వారాల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పి భరత్ భూషణ్, వైస్ చైర్మన్గా చికాల మెహర్ రమేష్ కుమార్ నియమితులయ్యారు. రాష్ట ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. క్రికెట్. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్లు నష్టపోయి అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96.36 రూపాయల వద్ద ముగిసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీలు, వేటపాలెం నందివాడలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడు, ప్రకాశం జిల్లా అద్దెంకలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతున్నదని పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

దీవరోదర సహోదర మిందిరాయ ఇష్టా విశిష్టమతయోపియయా దయాద్ర దృష్ట్యా త్రివిష్ట పపదం సులభ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈరోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనిపెత్తన నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ ను ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగ నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
5: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్ సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలోంచి ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
2: గుడ్ మార్నింగ్.
3: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
3: చెప్పండి.
4: SR రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
3: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
9: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
10: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
11: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
10: కాసేపు ఉండొచ్చు కదా?
11: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
10: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
11: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
10: మీ తెలివి ముందు నాదేముందండి.
11: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే.

0: 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత 7 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన 7 ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే 7 ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
2: Great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
1: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన, క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటనంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటెగీ తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు దక్కడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణ ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వైశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఎనభై మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేళ నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 18వ శ్లోకం.

జ్ఞానం, సర్వ విధమైన జ్ఞాన సాధనము. జ్ఞేయం, సర్వ విధమైన జ్ఞాన విషయము, అంటే తెలుసుకోదగిన విషయాలు. పరిజ్ఞాత, శరీరధారి అయిన భోక్త అని. కర్మచోదన, కర్మలను ప్రవర్తింపజేసేది. త్రివిధ, మూడు రకాలుగా ఉంది. కరణం, ఇంద్రియాదులైన పనిముట్లు. కర్మ, ఫలసిద్ధి కోసం కర్త చేసే పని. కర్త, ఇంద్రియాల చేత పనిచేయించే జీవుడు. ఇతి అని. కర్మ సంగ్రహ, కర్మకు గల ఆశ్రయము. త్రివిధ, మూడు రకాలుగా ఉంది.

0: అర్జున,
1: ఒకడు కర్త కావాలంటే అతడి ద్వారా ఒక కర్మ జరగాలి. కర్మ జరగాలంటే దాని వెనకాల ఒక ప్రేరణ, ఒక ఆశ్రయము అనేవి ఉండాలి. వీటిల్లో కర్మ ప్రేరణ మూడు రకాలు: సర్వవిధమైన జ్ఞాన సాధనము, అంటే జ్ఞానం; సర్వవిధమైన జ్ఞాన విషయం, అంటే జ్ఞేయం; శరీర మనోరూపాలైన ఉపాధులను ధరించి కర్మ ఫలితాలను అనుభవించే జ్ఞాత. అలాగే కర్మలకు ఆశ్రయం కూడా మూడు రకాలు: ఇంద్రియాలు మొదలైన పనిముట్లు, అంటే కరణం; తాను కోరుకున్న ఫలితం కోసం కర్త చేసే పని, అనగా కర్మ; మనస్సును శరీరాన్ని ధరించి తన పని కోసం, అంటే తన కర్మ కోసం, ఇంద్రియాల చేత పనిచేయించే కర్త.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి. వాట్ ఎ బ్యూటిఫుల్ డే కదా, ఫ్రైడే ఫండా. ఏది ఏమైనా బాస్, ఎండ మాత్రం మండిపోతుంది. సర్లే, ఎండాకాలం ఎండ కాకపోతే వాన పడుతుందా? విషయం పక్కనుంచితే, జీవితం ఒక ఆట అయితే అది ఖచ్చితంగా క్రికెట్ అవ్వాలి. జీవితం ఒక పాట అయితే కొడితే కొట్టాలి, రసిక్స్ కొట్టాలి అని అనుండాలి. ఇలా స్టేడియంలో వేల మంది జనాలు మన కంటి ముందు ఉన్నా మన ధ్యాసంతా దేని మీద ఉంటుంది? వచ్చేటువంటి బంతి మీద, మనం ఇచ్చేటువంటి షాట్ మీద, రైట్? అలాగే మన లైఫ్లో ఎన్ని పరిస్థితులు, ప్రశ్నలు, ఇబ్బందులు ఎదురైనా లైఫ్ అనేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా మనం గెలవాలి బాస్. ఇక్కడ టీమ్ మెంబర్స్ ఎవరు అంటే మన ఫ్యామిలీ మెంబర్సే. మరి సింగిల్ పరిస్థితి? ఆఫ్ కోర్స్, సింగిల్స్ కూడా చాలా చాలా స్పెషల్ టీం ఉంది. ఇంతకీ ఏంటి ఆ స్పెషల్ టీం? లైఫ్లో నీతో నువ్వు, నీ సంకల్పం, నీ కర్తవ్యం, నీ శక్తి, నీ నమ్మకం ఇవన్నీ చాలవా నీ విజయానికి? అవే అసలైన పునాది. సో ప్రతి రన్ సక్సెస్ కోసం చే, తప్పులని నీకు నువ్వే అనుభవంతో ఎంపైర్ చే. దెన్ ద రియల్ గోల్ విల్ బి విజిబుల్ టు యూ. అదనమాట జీవితం అనేటువంటి మ్యాచ్. ఆడినప్పుడు చాలా విషయాలు కనిపిస్తాయి, కొన్ని ఆనందిస్తాయి, కొన్ని బాధ పెడతాయి. ఇలా నవరస భరితమైనటువంటి క్రికెట్ మన లైఫ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు? మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, లే పద పద అనే పాట, ఎంఎస్ ధోని మూవీ నుంచి. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి కాఫీ టైమ్ మీ జేఎస్వితో.

What a beautiful song from the movie. MS Dhoni నుంచి వింటూ ఆనందిస్తున్నారు ఫ్రైడే కాఫీ టైమ్. మీ ఆర్జే జేఎస్వి తో 7:28:40 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఈ రోజు చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. ఒకటా రెండా చాలా స్పెషల్స్ ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు ఆధునిక భారతదేశ పితామహుడు, యుగకర్తగా, ప్రవక్తగా పేరు పొందినటువంటి సంఘ సంస్కర్త, నాటి సమాజంలోని కట్టుబాట్లు అంటూ కొనసాగించినటువంటి ఎన్నో కార్యక్రమాలని ఆయన ఎదుర్కొని, నాటి సమాజపు అజ్ఞానపు చీకట్లని తన చైతన్యంతో తొలగించి, ప్రతి వారిలోని మానవత్వాన్ని తట్టిలేపి, ఎంతో మంది మనసున దాగి ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానంగా, మార్పుకి నిలువెత్తు నిదర్శనంగా మారారు రాజా రామ్మోహన్ రాయ్. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా

సందర్భంగా ఆయన జీవిత విశేషాల్ని తెలుసుకుందాం. రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22న వెస్ట్ బెంగాల్ హుగ్లీ జిల్లాలో రాధానగర్ అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలని ఆయన అభ్యసించారు. ఆ తర్వాత యుక్త వయస్సులోనే యాత్రలు చేయటం ఆరంభించారు. ఈ క్రమంలోనే ఎన్నో అనుభవాలు, అనుభూతులని ఆయన చవిచూశారు. సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో. ఆచారమా లేకపోతే గ్రహచారమా? మూఢనమ్మకాలతో మనిషిని మానసికంగా పరీక్షించేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆయన మనసుని కలచివేశాయి. వాటికి సమాధానంగా మారినదే రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క జీవితం. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జై భీమ్ నుంచి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. బై మీ జయస్విదో. జై భీమ్ మూవీ నుంచి శ్రీకాంత్ హరిహరన్ పాడినటువంటి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైం. మాట్లాడుకుంటున్నాం రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క సంఘ సంస్కరణల గురించి. ప్రతిదానికి సమాధానం వెతుకుతూ మార్పుకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. భారత సంఘ సంస్కరణల చరిత్రలోనే రాజా రామ్మోహన్ రాయ్ అన్న పేరు సతీ సహగమనాన్ని రూపుమాపడంతో చిరస్థాయిగా నిలిచిపోయింది. అండ్ ఆయన పంచినటువంటి విలువలు, రాజా రామ్మోహన్ రాయ్ గారు సంకల్పించినటువంటి సామాజిక న్యాయ ఉద్యమాలు ఏవైనా సరే మానవత్వానికే ప్రధానంగా ఆయన ఇంపార్టెన్స్ ని ఇచ్చారు. మానవత్వాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుని ఈ మార్పులన్నిటికీ కూడా మూల కారణమయ్యారు. ఆయన ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సత్సాంప్రదాయాలని తొలగించడం మాత్రం కాదు, వాటి పేరుతో రుద్దబడినటువంటి మూఢనమ్మకాలని నిర్మూలించటమే ఆయన ప్రధాన లక్ష్యం. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కదలదు అంటారు. అలాంటిది ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆ శక్తి, ఇటర్నల్ పవర్, దాన్ని స్వయం సాధన, యోగ, ధ్యాన వీటన్నిటి ద్వారా గుర్తించండి అని చెప్పి తెలియచేశారు. ఇవి ఆయన తెలియచేసిన విషయాలు మాత్రమే కాదు, ఉపనిషత్ సూత్రాలు, ఆధ్యాత్మిక చింతన, ధ్యాన మార్గాలే శాంతికి అసలైనటువంటి మూల కారణాలు, అంతఃకరణ శుద్ధికి అసలైన మార్గాలు అని ఆయన ప్రతిపాదించారు. ఆయన పాటించి ప్రతిపాదించినటువంటి విశేషాలు, బ్రహ్మ సమాజ స్థాపన, స్త్రీ విద్యా హక్కుల కోసం వితంతు పునర్వివాహాలని సమర్థించి ఇంకొక కొత్త జీవితానికి నాంది పలికారు. ప్రతి జీవితంలోనూ ఎక్కడో ఒక చోట సమస్య అనేది ప్రతి మనిషిని చుట్టుముడుతూనే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ వెళ్లడమే మనిషి జీవితానికి అసలైన అర్థం. కొన్ని అర్థం లేని చీకట్లు మన జీవితాన్ని అలుముకున్నా శాంతితో, ఓర్పుతో, నేర్పుగా దానిని దాటి ముందుకి సాగటంలోనే జీవిత విజయమనేది దాగి ఉంటుంది అనేటువంటి ఎన్నో అంశాలని ఆయన బలంగా నిరూపించి చూపించారు. ఇలా ఆయన చేసిన ప్రతి సంస్కరణ సమాజ హితం కోసమే. నేటికి ఆయన వేసినటువంటి బాట సదా చిరస్మరణీయంగా నిలిచింది. ఇది రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క జీవితంలో ఆయన సమాజానికి అందించినటువంటి గొప్ప గొప్ప సంఘ సంస్కరణని గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని పునఃస్మరించుకుందాం. వెల్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరికోసం వస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: भारतीय वायुसेना में अग्निवीर वायु और वायु सैनिक के रूप में भर्ती हूँ. 17 से 21 वर्ष के बीच के अविवाहित लड़के और लड़कियों के लिए अग्निवीर वायु और विवाहित एवं अविवाहित पुरुषों के लिए वायु सैनिक मेडिकल असिस्टेंट के रूप में भारतीय वायुसेना में भर्ती होने का सुनहरा अवसर. जल्दी कीजिए रजिस्ट्रेशन 1 फरवरी 2026 तक. रजिस्टर करने के लिए हमारी वेबसाइट www.iafrecruitment.edcil.co.in देखें.
2: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. మరి 7:46 అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ వన్ మోర్ డే స్పెషల్. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. భూమిపైన మానవ మనుగడ సక్రమంగా సాగాలి అంటే జీవ వైవిధ్యం కూడా చాలా బాగుండాలి. కానీ మన స్వలాభం కోసం ఈ కాంక్రీట్ జంగిల్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఎలాగా? ప్రకృతికి పర్యావరణానికి మధ్య సమతుల్యత చాలా దెబ్బతింటోంది. వాటి సమతుల్యతని, జీవ వైవిధ్యాన్ని స్థిరంగా అభివృద్ది చేసేటువంటి దిశగా ప్రతి సంవత్సరం మే 22 బయోలాజికల్ డైవర్సిటీ డేని నిర్వహిస్తారు. మరి ఈ రోజుకి నాంది పడింది ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఎక్కడ, ఏ విధంగా తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్ వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

ఒకరికొకరు మూవీ నుంచి ఎంఎం గీర్వాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ గారి సాహిత్యంలో కార్తీక్ ఇంకా గంగా పాన బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము కాఫీ టైమ్ లో. 7:52:47 అయిపోయింది మన క్లాక్ లో టైం. మాట్లాడుకుంటున్నాం ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ. ప్రకృతికి పర్యావరణానికి మధ్య సమతుల్యత చాలా చాలా అవసరం. అండ్ వీటితో పాటుగా జీవ వైవిధ్యాన్ని స్థిరంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా ప్రతి సంవత్సరం మనం May 22 బయోలాజికల్ డైవర్సిటీ డేని నిర్వహిస్తాం. మరి ఈ రోజుకి నాంది పలికింది ఎప్పుడు ఎక్కడా ఏ సంవత్సరం ఏ విధంగా అని అన్నాను కదా. 1992 రియోలో జరిగినటువంటి ధరిత్రి సదస్సులో 190 పైగా దేశాలన్నీ కూడా ఈ జీవ వైవిధ్య పరిరక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపాయన్నమాట. అత్యధిక జీవ వైవిధ్యం ఉన్నటువంటి 12 దేశాలలో భారతదేశం ఒకటి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచ విస్తీర్ణంలో 2.4 భూభాగాల్లో సుమారు 8% ఆఫ్ జీవ వైవిధ్యం మన భారతదేశంలో కలిగి ఉండటం చాలా అద్భుతమైనటువంటి విషయం. మన దేశంలో సుమారుగా 16,000 పైగా వృక్ష జాతులున్నాయి. ఇంకా భూగోళిక ప్రాంతాలకు సంబంధించి విశాలమైన అడవులు నదీ ప్రాంతాలు భారతదేశాన్ని ఒక అద్వితీయమైనటువంటి జీవ వైవిధ్య కేంద్రంగా నిలిపాయి. వాటితో పాటుగా ఫ్లోరా అండ్ ఫౌనా ఇలా చాలా విషయాలు. సీతాకోకచిలుకల దగ్గర నుంచి కీటకాల వరకు ప్రతి దాంట్లోనూ ఒక వైవిధ్యాన్ని మనం సంతరించుకున్నాం. అండ్ ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. మరి మనతో పాటు వాటికి కూడా ఉనికి ఉండాలి. అవి కూడా మన తరువాతి తరాల వాళ్ళకి వాటి యొక్క ప్రాముఖ్యత

తెలియాలి అంటే వీటిని కాపాడుకోవటం మన బాధ్యత. సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మన బాధ్యత కంపల్సరీగా ఉంది. సో బయటికి వెళ్ళి వీటన్నిటిని సంరక్షించే అంత టైం అందరికీ ఉండదు. కాబట్టి మనం చేయగలిగేటువంటి ఒక చిన్న పంచెప్పన, ఎండ మండిపోతుంది. సో ఇంట్లో మట్టి పిడతలో కాస్త నీళ్లు పెడితే 2-3 పిచ్చుకలు వస్తాయి. అవి మన ఇంటికి గెస్ట్లండి. వచ్చి మనతో ముచ్చటిస్తాయి, కాఫీ తాగుతున్నప్పుడు పలకరిస్తాయి, సాయంకాలం ఛాయ్ తాగుతున్నప్పుడు హాయ్ హలో చెప్తాయి. సో అలాగా మన ఇంటి ఆవరణలో, పెరటిలో, మన ఇంటి ముందున్నటువంటి ఆ ప్లేస్ లో సీతాకోకచిలుకలు, ఇలాంటి చిన్న చిన్న పిచ్చుకలు, పిట్టలు, వీటిని చూసి చాలా కాలం అయిందిగా. వీటినైనా కాపాడుకుందాం. సెల్ ఫోన్ రేడియేషన్స్ కి, బయట ఉన్నటువంటి హీట్ కి, గ్లోబలైజేషన్ కి, క్లైమేటిక్ ఆస్పెక్ట్స్ కి, ఇవన్నీ చాలా మటుకు అంతరించిపోతున్నాయి. పల్లెటూళ్లలో చూస్తున్నాం గానీ ఇప్పుడు అవి కూడా ఒక విచిత్రంగా చెప్పుకోవాల్సినటువంటి స్థితికి మనం చేరుకున్నాము అంటే ఆలోచించండి. సో ఈ ఆలోచన ఒక మంచి పనికి నాంది పలకాలి. అలాగే స్వచ్ఛమైన, అచ్చమైనటువంటి గాలి పీల్చుకోవాలి అంటే ఎక్కువగా గ్రీనరీ ఉండేలాగా చూసుకోండి. ఈ రెండింటినీ సమతుల్యతగా మనం బ్యాలెన్స్ చేయగలిగితే కొంతలో కొంత మనకి మనం సహాయం చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఈ బయోలాజికల్ డైవర్సిటీ డేకి సంబంధించి ఈ సంవత్సరానికి కాను ఇతివృత్తం ఏంటి అంటే యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. ఇంట్రెస్టింగ్ రైట్? యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. మార్పు అనేది మనం లోకల్ గా స్టార్ట్ చేస్తే ఈ లోకల్ నుంచి వచ్చిన ఆ ఓకల్ గ్లోబల్ కి ఒక మంచి మార్పు తీసుకొస్తుంది. సో స్టార్ట్ యువర్ డే అండ్ చేంజ్ యువర్ థాట్, అదనమాట విషయం. సో ఇది ఈనాటి మన కాఫీ టైం. మరి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్.

ప్రభుత్వం ఆధీనం చేసుకోగా జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజల ఆరోగ్య రక్షణకు నీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాల దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పదో తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గు లైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గు లైన్ బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలు పరిశీలించారు. గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను మంత్రి అభినందించి సత్కరించారు. ఇంధన రంగం, పట్టణ రవాణా, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్దిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, యూకే ప్రతినిధి బృందం పాల్గొన్నారు. రాష్ట విద్యుత్ గ్రిడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం మధ్యాహ్నం 2:50 సమయంలో గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట చరిత్రలో ఇదే అత్యధికమని అధికారులు తెలియజేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు వివిధ జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. 8:08 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో వేటి గురించి మాట్లాడుకుందాం? ఒకటా రెండా బోల్డ్ అనే విషయాలైతే నేను మీకోసం తెచ్చాను, కానీ అంతకన్నా ముందు మన గోల్డ్ మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 15,994 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చేసి 14,661 రూపాయి. 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 11,996 రూపాయలుంది. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది. మరి పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు అవి కూడా తెలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. అండ్ దాంతో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ కూడా ఉంది. మరి ఎక్కడో ఏమిటో తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ మీ జేఎస్వితో.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. వెల్ 8:14:34 అయిపోయింది. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో సమ్మర్ అంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్ ఏదైనా పైన నేనున్నాను అని సూర్యుడు మనకి వార్నింగ్ ఇస్తున్నాడు బాస్. కానీ ఏది ఏవైనా కొన్ని అత్యవసర పనులుంటాయి కాబట్టి బయటికి వెళ్తాం కాబట్టి మరి పెట్రోల్ డీజిల్ మార్కెట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి కదా. సో పెట్రోల్ ధర వచ్చేసి 1 లీటర్ 113.70 పైసలు ఉంది. అండ్ అలాగే డీజిల్ ధర 101.40 పైసలు. సో పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ అయితే ఇలా ఉంది. వీటన్నిటికన్నా ముందు పైనున్న ఆయన ఎలా ఉన్నారో అలా మనం కొంచెం అడిగి తెలుసుకోవాలన్నమాట. అడిగి తెలుసుకోనక్కర్లేదు. స్టార్టింగ్ ఏ 41 అంటారో ఆ తర్వాత 48 వరకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీస్, కనిష్టంగా 48 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ చేరుకోవచ్చు. వీటితో పాటుగా సాయంకాలం కాస్త చల్లపడింది అని అనుకుని 38 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్ ఉంటుంది. సో అనుకోవడాలు ఈ ఊహాగానాలు పక్కన పెడితే యథార్థం ఎండ బాగా పెరిగింది. దీనికి కారణం పెసిఫిక్ ఓషన్ లో మనకి ఎక్కువగా హీట్ వేవ్స్ ప్రొడ్యూస్ అవటం, ఎల్ నినో అని చెప్పి మనకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. అండ్ దానికి సంబంధించిన ఇబ్బందుల్ని మనం మళ్ళా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని వార్నింగ్ బెల్స్ అయితే ప్రకృతి మనకిస్తోంది. సో ప్రకృతి మనకిస్తోంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బయోలాజికల్ డైవర్సిటీ సమతుల్యతని కూడా మనం పెంపొందించాలి. అంటే మనమునేటువంటి కాలనీలో ఇంకా మనం ఉన్న వీధులలో ఇలాంటి చోట్ల కాస్త మొక్కలు ఎక్కువగా నాటే ప్రయత్నం చేయండి. కాస్తలో కాస్తైనా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పచ్చదనం ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో నేచురల్ గా మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడైనా అసలు నిలువ నీడలేదు అనేటువంటి స్థితికి చేరుకుంటాం. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా చెట్టు కింద ఉన్నా ఆనందం వస్తుందా? ఆ స్వచ్ఛమైన గాలి వస్తుందా? కాస్త ఆలోచించి మనం కూడా ఈ సమ్మర్ హాలిడేస్ కి ఒక మొక్క నాటే ప్రయత్నం చేద్దాం. నాట్ జస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్, మీకు వీలున్న చోట వృక్షాలని పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తే కొంచెమైనా ఈ తాపాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. అండ్ వన్ మోర్ థింగ్ టు బి నోటెడ్, ఇంత వేడి తాపంలో మనం వేసేటువంటి ఏసీ, కూలర్, వాట్ నాట్, రెఫ్రిజిరేటర్స్, వీటి నుంచి వచ్చేటువంటి క్లోరోఫ్లోరోకార్బన్ సిఎఫ్సీ మాలిక్యూల్స్, ఇవి కూడా ఓజోన్ లేయర్ ని దెబ్బతీస్తాయి. వాటి వల్ల చాలా పర్యావరణకి సంబంధించినటువంటి ఎన్నో దుష్ప్రభావాలని మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ హీటు ఈ హీటు కలిపి ఓవర్ హీట్ అవ్వడం మనకి అవసరమా బాస్? ఆలోచిద్దాం. అండ్ ఆలోచనతో పాటు ప్రకృతి హితంగా అడుగులు వేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, పర్యావరణ హితంగానే జీవిద్దాం. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ద క్లైమేట్. సో వెల్, మరి ఇప్పుడైతే మీ అందరినీ పలకరించడానికి మంచి వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉంది లే, మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మిరాయ్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. వెల్, బ్యూటిఫుల్ సాంగ్ కదా, పోలీసోడు మూవీ నుంచి మండే ఎండలో ఐస్ క్రీమ్ లాంటి పాట విన్నట్టుంది నాకైతే. సో మరి నేను ఇందాక చెప్పాను ఒక మంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే నా దగ్గర రెడీగా ఉంది అని చెప్పి. న్యూస్ దేనికి సంబంధించి అంటే, రీసెంట్ గా మనం మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మ్యూజియం అంటే తెలుసుగా చారిత్రక కట్టడాలు, అమ్మ కట్టడాలు కాదు వాటిల్లో ఉపయోగించినటువంటి పనిముట్లు అవ్వచ్చు, ఇంకా ఆ కాలం నాటి ఉపయోగించిన రాజుల కాలం విశేషాలు అవ్వచ్చు, ఏది ఏవైనా ఇలా చాలా రకాల మ్యూజియంస్ ఉన్నాయి. అందులో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం లో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్, ఇంకా ఇతర పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో జాబ్స్ 10th ఇంకా 12th క్వాలిఫికేషన్ తోనూ ఉన్నాయి, ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ తో కూడా ఉన్నాయి. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం లో జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇంకా ఆఫీస్ అసిస్టెంట్, ఇతర పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అప్లికేషన్ May 18th నుంచి ఆన్లైన్ లో June 15th 2026 సంవత్సరం May 18th, June 15th ఆఖరి తేదీ అనమాట. ఆన్లైన్ లో మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇతర వివరాల కోసం www.vismuseum.gov.in ఈ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. అండ్ వయోపరిమితి 35 సంవత్సరాల లోపే. వెబ్సైట్ వివరాలు ఇంకొకసారి చెప్తున్నాను, www.vismuseum.gov.in ఈ వెబ్సైట్ ని సందర్శించండి అండ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని గ్రాప్ చేసుకోండి. సో వెల్, అది ప్రతి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. మనము నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. వెల్ మరి 8:39 దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. సో 1989 ఈ సంవత్సరం భారతదేశ రక్షణ రంగ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి సంవత్సరం. 1989 ఓకే, బట్ దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇన్నోవేషనే ఎన్నో ఇన్నోవేషన్స్ కి దారితీసింది కాబట్టి. మరి ఇది దేనికి సంబంధించింది అంటే DRDO ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అదే IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేసినటువంటి మొదటి అగ్ని క్షిపిణి అగ్ని 1 1989 May 22 లాంచ్ అయిందన్నమాట. సో ఆ అద్భుతమైనటువంటి అగ్ని క్షిపిణి దానికి సంబంధించినటువంటి మరి

What a beautiful song from the movie Miss Amma. Niche vintu anandistu unnaru Vivith Bharati FM 101.3 MHz by me, JSV. Well, manam maatladukuntunnam 1989 ee savatsaram భారతదేశ రక్షణ రంగ చరిత్రలో అత్యంత కీలకమైంది. ఎందుకు అంటే మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, అందులో భాగంగా అగ్ని 1 క్షిపిణి ఆ రోజు కనుగొని లాంచ్ చేశారన్నమాట. సో మరి ఈ అగ్ని 1 క్షిపిణికి సంబంధించి చాలా విశేషమైనటువంటి వివరాలైతే నేను మీకు అందిస్తాను. May 2, 1989 ఒడిశాలోని చాందీపూర్ ఇంటర్మ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది ఈ యొక్క అగ్ని 1. మరి దీని యొక్క కెపాసిటీ తెలుసా? ఫస్ట్ అగ్ని మిసైల్ 1000 కేజెస్

0: సాంప్రదాయ పేలోడ్ ఇంకా అణు వార్ హెడ్ ని మోసుకెళ్లగలదన్నమాట. అండ్ దాంతో పాటుగా దీని రేంజ్ అప్పట్లోనే 1000 నుంచి 2500 కిలోమీటర్స్ వరకు ఉంది. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని అనడం అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే దీని వెనక దీని తర్వాత అనుసరిస్తూ ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత్ అగ్రదేశాల సరసన నిలిచింది. అండ్ అగ్ని 1 తర్వాత కాలక్రమేణా డిఆర్డిఓ శాస్త్రవేత్తలు అగ్ని 2, 3, 4, ఇంకా 5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ వంటి ఎన్నో అధునాతన క్షిపణిల్ని కూడా లాంచ్ చేశారు. అండ్ అందులో భాగంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క అగ్నికి సంబంధించినటువంటి ఈ టెస్టులు జరిగాయి. అండ్ వీటికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి. నిజంగా మార్పులో ఒక అడుగు మనది ముందుకు వేస్తే దాని విజయం ఇంత సక్సెస్ఫుల్ గా ఉంటుంది అని అనడానికి నిదర్శనంగా నిలిచింది ఈ యొక్క అగ్ని 1 క్షిపణి అన్నమాట. నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. మరి చరిత్రలో 1989 మే 22 చెరగని ముద్ర వేసింది భారతదేశ రక్షణ రంగ చరిత్రలో. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ అగ్ని 1 అన్నమాట. సో వెల్, మరి 8:51 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండ్ ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వస్తుంది. స్టే ట్యూన్.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: ఇదిగో కోడల్ పిల్ల.
3: ఏంటత్తయ్య?
4: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
4: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
4: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
4: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
4: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
4: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అండత్తయ్య.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్, మరి నువ్వు నాకు నచ్చా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. 8:57 అయిపోయింది. మరి కొద్ది క్షణాల్లో మీ మా ఫేవరెట్ ప్రోగ్రామ్ జోరుగా హుషారుగా. మరి ఇందులో ఎవరి గురించి, ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నానో తెలియాలి అంటే స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వాయిస్. వెల్, ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి కోరారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఆమె కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖ నగరం, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి 4 ప్రాజెక్టులకు ఆమోదం రావడం గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు. ఎర్రన క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ T10 బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. ఫిట్ శ్రీకాకుళం, హెల్దీ శ్రీకాకుళం నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెస్తూ 30 వరకు ఈ టోర్నమెంటు శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కులో జరగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణకు సంబంధించి రాష్ట స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట ఆయుష్ శాఖ డైరెక్టర్ అధికారులకు పలు సూచనలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ కేసీహెచ్ రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ యోగ మాసం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఏలూరు రూరల్ మండలం వెంకటపురం పంచాయతీలోని మాదేపల్లిలో జరుగుతున్న జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణనను జిల్లా కలెక్టర్ కె వెట్రిశిల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇండ్ల గణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, సచివాలయ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర మహాయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29 వరకు 4 వారాల పాటు ముంబర పారిశుద్ధ్య డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించనున్నట్టు ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ చేతమాధవన్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాను బాలల సమస్యలు లేని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు శ్రీనివాసమూర్తి, వెంకట పద్మనాథ పిలుపునిచ్చారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్ర దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు జారీ చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. మరి టైం అయితే 9:05 దాటి అలా పరుగులు తీస్తుంది. మనమున్నాము మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి మన జోరుగా హుషారుగా చాలా స్పెషల్ గా ఉండబోతోంది. ఎందుకు అంటే ఈనాటి ఈ గంట అక్షరాల జుమ్మంది నాదమే. కొంతమంది చేసేటువంటి పనులు, పంచినటువంటి స్ఫూర్తి కొంతకాలం వరకు హృదయాలలో నిలిచి ఉంటాయి. కానీ ఒక కళాకారుడు, ఒక సాహితీవేత్త ఇలాంటి రంగాలలో వాళ్లు చేసినటువంటి కృషి, అందించినటువంటి అద్భుతాలు తరతరాలు మారిన తరగని విజ్ఞాన గనిగా మిగిలిపోతాయి. తెలుగు భాష ఉన్నంతకాలం వారి ప్రతి పాట అందరి మదిలో ఉప్పొంగే గోదారిలా, యమునా తీరంలో సంధ్యారాగల్లా ఆ స్వరముల చిలుక వరముల చిలుక పలుకగా, స్వప్న వేణువులూది ప్రియతమా నన్ను పలకరించు అని ప్రేమిస్తూనే, గతితప్పిన మనసులని ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకం అంటూ ప్రశ్నించినటువంటి కలం ఆయనది. భావన దర్శకుడిది, భావుకత మాత్రం ఆయన అక్షరాలది. ప్రతి మదిలోని భావనలని స్ఫురింపచేస్తూ తెలుగు భాషకి ఆ అక్షరాలకి అసలైన అలంకారంగా నిలిచింది ఆ సుందరరాముని యొక్క సాహిత్యం. ఈపాటికే మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు వేటూరి సుందరరామూర్తి గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ సాహిత్య విశేషాలని క్లుప్తంగా పంచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి షో వేటూరి సాహితీ పూదోట. మరి ఈ కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకొచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం?

సిరిసిరి బొమ్మా చిత్రం నుంచి అద్భుతమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా. మరి వేటూరి వారి కళ నుంచి జాలువారిన అద్భుతమైనటువంటి పాటలలో కొన్ని ఆనిముత్యాల్ని ఈ గంట నేను ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకలా అన్నాను అంటే, ఆయన రాసినటువంటి పాటలు నిజంగానే ఒక సుజ్ఞాన బాండాగారం. మరి అన్ని పాటలు ఈ గంట వ్యవధిలో నేను ప్లే చేయలేను కాబట్టి కొన్ని చరిత్రలో నిలిచిపోయినటువంటి పాటలు, కొన్ని దర్శకుల మదిని దోచుకున్న పాటలు అండ్ దాని వెనక ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. పయనీర్ అన్న, ట్రెండ్ సెటర్ అన్న వేటూరి గారే, నేను ఆయనకి కొనసాగింపు మాత్రమే అని ఈ మాట అన్నది ఎవరో తెలుసా అండి? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఫస్ట్ టైం ఆయన వేటూరి సుందరరామమూర్తి గారిని చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టిపోయి చాలా టెన్షన్ పడిపోయారట ఆయన. అంటే ఆయన యొక్క రూపం అసలు నిజంగా ఒక సరస్వతి పుత్రుణ్ణి దర్శిస్తే ఆ యొక్క తలంపు ఎలా ఉంటుందో అంత ఆనందానికి, ఆనంద పారవశ్యానికి లోనయ్యారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ విషయం అలా ఉంచితే 1970వ దశకం అంటే 1974 ఒక సీత కథ చిత్రంతో ఆయన యొక్క సాహితీ ప్రయాణం ఆరంభమైంది. అక్కడ నుంచి బద్రీనాథ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వరి శ్రీహరినగరి, ఇదిగోరా భదరి అనేటువంటి పాట వరకు ఆయన సాహితీ ప్రస్థానం అలానే కొనసాగింది. మరి ఆయన జీవిత విశేషాలని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు బద్రీనాథ్ మూవీ నుంచి ఈ పాట మీకు వస్తుంది. అండ్ ఈ పాట వెనుక కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ పాట ఈ సినిమా కోసం వేటూరి సుందరరామమూర్తి గారు రాయలేదు. మామూలుగా ఈ పాట రాసుకుని ఆయన యొక్క రైటింగ్ డెస్క్ ఆ కబోర్డ్ లో ఉంచితే కీరవాణి గారు వేటూరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకనొక డిస్కషన్ లో ఆయన పరమపదించిన తరువాత ఆ యొక్క డెస్క్ లో ఉన్న ఈ సాంగ్ ని తీసి చూసి ఈ పాట కరెక్ట్ గా ఉంది, దీన్ని మనం సెట్ చేయాలి అని అనుకుని ఆ పాటని స్వరపరిచి ఆ చిత్రానికి పెట్టారు. నిజంగా ఎప్పుడో ఎక్కడో దేనికోసమో రాసుకున్నటువంటి ఒక మంచి పాటని ఈ సినిమా కోసం ఇలా వీళ్ళు వినియోగించటం, ఆ పాట సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది కదా. నిజంగా ఆ సినిమా చేసుకున్న అదృష్టం. వెల్, మరిప్పుడైతే ఆ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్యా?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా, చాలా అండత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: వింటున్నారు జోరుగా హుషారుగా. మరి మనమున్నాము వేటూరి సాహితీ పూదోటలో. వేటూరు సుందరామూర్తి గారి యొక్క జీవిత విశేషాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు అందరికీ సుపరిచితమే, కానీ మా తరం వారికి కూడా తెలియాలి కదా. ఆయన 1936 జనవరి 29 కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలో జన్మించారు. ఆ తర్వాత మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోనూ ఇంటర్మీడియట్, మన విజయవాడలో డిగ్రీ పూర్తి చేశారన్నమాట. నిజంగానే ప్రముఖ పత్రికకి ఆయన 16 పాటు పాత్రికేయులుగా పనిచేశారు. ఇలా కొనసాగుతున్నటువంటి ఆయన జీవితంలో సినీ ప్రస్థానానికి నాంది ఎలా పలికింది అంటే 1970

విశ్వనాథ్ గారి, కళాతపస్వి కె విశ్వనాథ్ గారి ఒక సినిమా ఒక సీత కథ, ఈ సినిమాతో ఆయన యొక్క సాహితీ ప్రస్థానం ఆరంభమైంది. వేటూర్ సుందరామూర్తి గారి యొక్క సినీ సాహితీ ప్రస్థానంలో ఎన్నో ఆణిముత్యాలు, అద్భుతమైనటువంటి పాటలు అండ్ ఆ పాటకి తగ్గ సాహిత్యం, ఎంతో మంది మనసులలో నిలిచిపోయినటువంటి ప్రతి అక్షరం. అందుకేనేమో 6 నంది పురస్కారాలతో పాటు 14 పురస్కారాలు అందుకుని ఒక జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇది చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు వేటూరి వారి పాట వాగ్గేయకారుల యొక్క రచనా శైలికి సమానము అన్న మాట సింగీతం శ్రీనివాస్ గారు అన్నారు. ఎందుకన్నారు, అసలు అలా ఎందుకు అనిపించింది అంటే, వాగ్గేయకారులు అనగానే మనకి సంగీతంలో త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారు, తర్వాత శ్యామశాస్త్రి వారు, పురంధరదాస్ వారు, అన్నమయ్య, ఇలాంటి వాళ్ళందరూ గుర్తొస్తారు. మరి వారు రాసిన రచనలన్నీ కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుడి మీదే. అండ్ ఇక్కడ ఈ యొక్క ప్రస్థానం, ఈ మాట ఎందుకొచ్చింది అంటే, సంగీతానికి సాహిత్యానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం, అర్థవంతమైనటువంటి భావ రాగ తాళంలో స్వరపరిచేటువంటి విధానం, ఇవే పాటని రక్తి కట్టిస్తాయి. అండ్ ఈ దాంట్లో ప్రకాల నీలబడి అనేటువంటి త్యాగరాజస్వామి యొక్క కృతిలో ప్రకాల నీలబడి, ఆ నీలబడి అనేటువంటి మాటని మనం పలికేటువంటి విధానంలో నిజంగానే ఆ నిల్చున్నారేమో రామచంద్రమూర్తి అన్నంత భావనకి లోనవుతాం. అంటే సాహిత్యానికి కట్టేటువంటి బాణి ఏదైనా సరే ఆ సాహిత్యాన్ని, ఆ సందర్భాన్ని భావరాగ తాళయుక్తంగా స్వరపరిచి శ్రోతలకి, ప్రేక్షకుల మనసులో ముద్రించుకునే దిశగా ఆ ప్రయాణం సాగుతుంది. కనుకే వేటూరి వారి పాట వాగ్గేయకారుల యొక్క రచనా శైలికి చాలా దగ్గరగా ఉంటుంది అనేటువంటి భావన సింగీతం శ్రీనివాస్ గారిది. మరి ఈ భావనని నిజం చేసినటువంటి పాట మయూరి సినిమా. మయూరిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వరపరిచినటువంటి అద్భుతమైన ఆణిముత్యం లాంటి పాట.

ఇలా ఇందులో చాలా పాటలున్నాయి, కానీ ఈ పాటకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఈ పాట సినిమాలో క్లైమాక్స్ సాంగ్. అక్కడున్నటువంటి సందర్భం ఆ జైపూర్ లెగ్తో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇవ్వటం. ఎవరైతే మానసికంగా ప్రేమతో దగ్గరే తనని ద్వేషించి నువ్వు ఇంకా పనికిరావు అన్నటువంటి మాటకి లోనై హింసించి బాధ పెట్టారో వాళ్లు కూడా కూర్చుని ఆ పర్ఫార్మెన్స్ ని చూడటం, ఇవన్నిటినీ దాటుకుని ఈ కంచెలన్నింటినీ నువ్వు ఇంకా నాట్యం చెయ్యలేవు, ఇహ నీ వల్ల కాదు అనేటువంటి సమస్యలని చీకట్లని పారద్రోలి నమ్మకంతో సాధనాత్ సాధ్యతే సర్వం, ఎందుకంటే నేను నర్తించే ప్రతి క్షణము నా ప్రియనర్తన వేళ, ఇది నా యొక్క భావన అనేటువంటి ఆ భావనని నృత్యం ద్వారా ఆవిష్కరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇంత సన్నివేశాన్ని ఆ సినిమాలో ఇంత అద్భుతంగా బాణీకి కట్టినటువంటి రాసినటువంటి సాహిత్యం అన్నమాట. ఇది బాణీకి రాసినటువంటి సాహిత్యం, అందుకనే ఆయన ఆ మాట అన్నారు అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇంతేనా, మనకి తెలిసినటువంటి పాట చూడాలని ఉంది మూవీలో, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది, మరి ఆ పాట మనందరికీ తెలుసుగా. రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ, రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ, కథన కుతూహల రాగంలో ఉన్నటువంటి త్యాగరాజస్వామి వారి కృతి. దీన్ని ఆధారంగా తీసుకుని మణిశర్మ గారు ఈ సినిమాకి యమహానగరి కలకత్తాపురి అనే పాట రాశారు. నిజంగా వేటూరి వారి కళ్ళ నుంచి వచ్చిన ఆ పాట, ఈ యొక్క రాగం, అసలు అన్ని కలిపి ఇది కదా లైఫ్, ఇంత మ్యూజికల్ మ్యాజిక్ అండ్ దాంట్లో ఉన్నటువంటి సాహితీ సారాంశం ఎంత బాగుంటుందో. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వస్తాయి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ఇలాంటి మాటలు రాయాలి అంటే వేటూరి గారి తర్వాతే. నిజంగానే సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చూడాలని ఉంది. వింటూ ఆనందిస్తూ ఉన్నారు, జోరుగా హుషారుగా మనమున్నాము. వేటూరి గారి సాహితీ పూదోటలో వికసించినటువంటి అద్భుతమైనటువంటి అక్షర కుసుమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ కమింగ్ బ్యాక్, ఆదిత్య 369 ఈ మూవీ గుర్తుందా బాస్? మర్చిపోయే మూవీయా, ఎంత మంచి సైన్స్ ఫిక్షన్. అండ్ అందులోనూ మనందరికి ఇష్టమైన పాట జానవులి నిరజానవులి. ఈ పాట చాలా ట్రిక్కీ కాంపోజిషన్, ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్ అద్భుతంగా ఉంటుంది. అండ్ అందులోనూ ఈ సన్నివేశం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మన మోడర్న్ జనరేషన్ కి ఉన్నటువంటి ఒక అబ్బాయి కృష్ణదేవరాయల కాలంలో ఉన్న ఒక నర్తకీమణిని కలిసి, వారు కలిసినప్పుడు విందుకి ఆహ్వానించే సమయంలో నర్తకీమణి అండ్ మన హీరో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సాంగ్ అంతా అలా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సాంగ్ అంతా కూడా ప్రజెంట్ హీరో హీరోయిన్స్ వాళ్లు కృష్ణదేవరాయల కాలంలో డ్యూయట్ అన్నమాట. ఒకే పాటలో ఈ సిచ్యువేషన్, అసలు రెండు వైవిధ్యభరితమైనటువంటి మైండ్ సెట్స్ ని రెండింటినీ ఆపాదిస్తూ ఈ పాటలో జోడిస్తూ రాయటం అనేది సామాన్యమైన టాస్క్ సార్? అది ఛాలెంజ్ కి ఛాలెంజ్ అన్నమాట. మరి అలాంటి అద్భుతమైనటువంటి పాటని అందించారు వేటూరి సుందరరామూర్తి గారు.

భారతి ఎఫ్ఎం 101.3. తొమ్మిది గంటల 37 నిమిషాలైపోయింది. మన క్లాక్ లో టైం వెల్. మరి మనం మాట్లాడుకుంటున్నాము వేటూరి గారి యొక్క అద్భుతమైన పాటల గురించి. పాటని రాగానికి మలుపు తిప్పింది ఒక పాటే, పాటను వేగానికి మెరుపు తిప్పింది కూడా ఒక పాటే. వేటూరి గారు ఆ పాటని తీరైన సీసంగా రంగరించి పోస్తే తీయనైన అమృతల్లా జాలువారింది. తెలుగు సినిమా పాటలోని నూన్యతని పోగొట్టి నవీనతను జోడించి ఆ పాటని నలుగురిలో వెలుగుగా, సినిమా పాటగా వెన్నుతట్టి నిలబెట్టింది కూడా ఆయన పాటే. మరి వేటూరి పాట అంటే స్పూత్నిక్ వేగానికి ఇంకురార్పణ, స్పూత్నిక్ భావానికి అంకురార్పణ, లాజికల్ పదాలకు శంకురార్పణ ఆయన పాట. మరి వేటూరి గారి గీతం అంటే మామూలా అండి. గీతాంజలి సినిమాలో జగడ జగడ జగడం చేసేద్దాం, రగడ రగడ రగడం దున్నేద్దాం, ఎగుడు దిగుడు గగనం బేమేగా పిడుగులం రంపంపం, ఈ పాట గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాహిత్యం. మరి నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ కలబోస్తే అర్థం ఆ పాటనేమో. మరి ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం. స్టే ట్యూన్డ్.

తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం నేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భుగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

ఇళయరాజా గారి బాణి వేటూరి గారి యొక్క పాణి. నిజంగా ఇంకింతకంటే ఏం కావాలి బాస్ కదా. అలా చూస్తూనే టైం 9:43 అయిపోయింది, చాలా వేగంగా అయిపోతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు వేటూరి గారి యొక్క సాహితీ పూతోటలో ఈనాటి మన స్పెషల్ షో జోరుగా హుషారుగా మాట్లాడుకుంటున్నాం కదా. వేటూరి వేణువు గీతం జీవిత సారం అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఏంటబ్బా అంత స్పెషల్ అంటే, కృష్ణ గానామృతానికి వేణుగానానికి పరవశించని మది ఉంటుందా? అందున సంగీతం సప్త స్వరాల సమ్మేళనం. మరి సప్తపదులు దాటినటువంటి ఎన్ని తరాల వాలికైనా అంతరాలు చెరిపేసినటువంటి పాట ఆయన కలం, ఆయన సాహిత్యందే. అలాంటి అద్భుతమైన పాటే పిల్ల

గడిచేనా. ఈ పాట గుర్తుందా అండి? గువుళ్ళు తెల్లనా. సో సప్తపది మూవీ నుంచి అనమాట. ఈ పాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మనకి ఆ వెదురు కట్ట నుంచి తయారు చేసినటువంటి ఆ వేణువులోనే అన్ని సంగీతాలు అన్ని రాగాలు మనం పలికించినప్పుడు శరీరంలో భగవంతుడిచ్చినటువంటి ఆ యొక్క నవరంధ్రాల సారం, ఎన్ని అద్భుతమైనటువంటి పనులు చేయాలి, ఎన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి, ఎంత ఉన్నతమైన ఆలోచన మన సొంతమవ్వాలి అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉంటే, ఆధ్యాత్మికతకి మనిషి యొక్క జీవితానికి మధ్య ఉన్నటువంటి ఆ సంగీత సాహిత్యానుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. అండ్ వన్ మోర్ థింగ్, గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన. ప్రతి మనిషిని కూడా ఒక వర్ణంతోనో లేకపోతే ఒక గుణంతోనో పోలుస్తూ ఉంటాం. అదే కొన్నిసార్లు

అలవాటుగా మారి తను నల్లగా ఉన్నారు, తిను తెల్లగా ఉంటారు, తను లావుగా ఉన్నారు. ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో జడ్జిమెంటల్ వరల్డ్లో మనం ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి ఇలాంటివి మనిషిని మానసికంగా కృంగతీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనిషిని తనకున్నటువంటి మంచి గుణాలతో గుర్తుపెట్టుకోండి, తనకున్నటువంటి ప్రతిభతో గుర్తుపెట్టుకోండి, తనకున్న ఒక యునిక్నెస్ ను గుర్తుపెట్టుకోండి, తప్పులేదు. కానీ ఇలాగా తన లోపాన్ని ఎత్తిచూపే దిశగా ఎప్పుడైతే ప్రయాణం సాగుతూ ఉంటుందో అప్పుడు మనకి తెలియకుండానే మనం ఎంతో మందిని బాధ పెట్టిన వాళ్ళమవుతాం. సో వాటన్నింటినీ దాటుకుని అది తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, గోధుళి ఏది ఏవైనా, చివరిగా మనకి అంతర్లీనంగా దాగున్న అర్థమేంటి అంటే దైవత్వం. అందుకేనేమో అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అన్నారు, రైట్? మరి ఇలాంటి వేటూరి గారి యొక్క వేణువు గీతం జీవిత సారం అనేటువంటి పాటల్లో ఇంకొక అద్భుతమైన పాట కూడా ఉంది. మరి ఆ పాట గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది.

0: గోళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోతూరి ఎర్రన.
1: సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఇది జానకమ్మ గారికి మాత్రమే సాధ్యం. సో వెల్ మరి 9:49 ఏమైపోయింది మన క్లాక్ లో టైం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వేటూరి గారి యొక్క పాటల్లో, వేణువు గీతాలలో జీవిత సారాన్ని ఎంతో అద్భుతంగా చూపించినటువంటి ఇంకొక పాట, జీవుడిలోని నవరంధ్రాలు పోల్చి నిండినటువంటి ఆ ప్రాణాన్ని వేణువుగా మమతానురాగాలనే పంచుకునేందుకు ఈ లోకంలోకొచ్చి గాలినై పోతున్నాను గగనానికి అంటూ జీవిత సారాన్ని చెప్పకనే చెప్పిన పాట.

ఈ పాట వింటే నిజంగా జీవితంలో ప్రతి మనిషికి బంధనాలు ఎలా అయితే అలా తొలగించుకుంటూ జీవుడు అంటే ఆత్మ పరమాత్మలోకి ఎలా లీనమవుతుందా అనేటువంటి ఆ ప్రాసెస్ని ఈ పాటలో పుట్టుక నుంచి చివరి దశ వరకు ఎంతో గొప్పగా చూపించినటువంటి పాట. పాట అలానే ఉంటుంది, పాట సాహిత్యంతో పాటు బాణి పాడినటువంటి చిత్రమ్మ గారి యొక్క వాణి, ఈ మూడు నిజంగా అత్యద్భుతం. మరి ఇదే సినిమాలో ఇంకొక పాట ఉంది, రాలిపోయే పువ్వు రాగాలెందుకి. ఈ పాటకి అద్భుతమైనటువంటి పురస్కారం వచ్చింది. యాక్చువల్ గా వేటూరు సుందరరామూర్తి గారు వేణువై వచ్చాను అనేటువంటి పాటకి వస్తుందని చాలా ఆకాంక్షించారు, కానీ ట్విస్ట్ అలా జరిగిందనమాట. అండ్ ఇందులో భాగంగా ఇప్పటి వరకు మనం వేటూరు గారి యొక్క వేణువు పాటల గురించి, ఇంకా ఆయన రాసినటువంటి సందర్భానుసారంగా వచ్చిన ఎన్నో సినిమా పాటల గురించి మాట్లాడుకున్నాం. ప్రత్యేకించి వేటూరి గారు ఫాస్ట్ బీట్స్ రాసినా అలానే రాస్తారు. ఇటు శంకరాభరణం రాసి అటుపక్క అడవి రాముడులో ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని రాసిన, కంత్రి సినిమాలో వయస్సుని సునామీతో పోల్చినటువంటి ఆ యొక్క అద్భుతమైన ఆలోచన ఆయనకే రావాలి. అందుకనేనేమో వయస్సునామి తాకెనంది ఆగలేను సుమి, ఇలాంటి అద్భుతమైన పాటలు ఠాగూర్ మూవీలో, ఇలాంటి కమర్షియల్ సాంగ్స్ ఒకటా రెండా, కొల్లలు చెప్పుకోవాలి అంటే లిస్ట్ మనకి సరిపోదు బాస్. కానీ కొన్ని పాటలు నేను మీకోసం ప్లే చేస్తా అన్నా కాబట్టి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

9:55 మన క్లాక్ లో టైం మరి మనమున్నాము. వేటూరు గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటాం. మరి ఫాస్ట్ బీట్స్ లో ఎన్ని పాటలు రాశారో మనందరికీ తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తైతే చివరగా కొన్ని కొసమెరుపులు అంటారు. అంటే వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీ తింటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ మండుటెండలో చక్కటి షర్బత్ తాగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో, అలాంటి పాటలు అన్నమాట. ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాలకి ఆయన రాసినటువంటి పాటలు. ఇద్దరు మూవీలో శశివదని శశివదని స్వరణీలాంబరిని అంటూనే ఊరికి చిలకి వచ్చి వాలింది కబురు విని, ఇలాంటి పాటలు కన్నానూలి కలైకలు ఏనాడు ఆగవులే. ఈ పాట వరల్డ్స్ బెస్ట్ 1000 సాంగ్స్ లో టు లిసన్ బిఫోర్ డెత్, అంటే మనం చనిపోబోయే ముందు 1000 పాటలు ఖచ్చితంగా వినాలట. ఆ 1000 పాటల లిస్టులో ఈ కన్నానులే అనేటువంటి పాట కూడా ఉంది. నిజంగా అద్భుతం కదా. అంతేనా, దశావతారం సినిమాలో ముకుందా ముకుందా, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సఖీ మూవీలో ఐ లైక్

అంటూ ప్రతి పాట ఒక అద్భుతంగా నిలిచింది. అండ్ ఫైనల్లీ మన కలలకి ఆయన అక్షరాలతో అద్దినటువంటి ఆ మెరుపు, అదేనండి మెరుపు కలల మూవీలో

ఇలా ప్రతి పాట ప్రతి అక్షరానికి రూపాన్నిచ్చి పాటకి ప్రాణం పోసినటువంటి కలం వేటూరివారిది. అండ్ నంది పురస్కారాలు వచ్చినటువంటి పాటలలో మానసవీణ మధుగీతం 19వ సినిమా నుంచి, శంకరాభరణం చిత్రంలో శంకర నాద శరీరాపర, బృందావని ఉంది అనేటువంటి పాట కాంచనగంగ చిత్రం నుంచి, అలాగే ప్రతిఘటన ఈ సినిమాలో ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో ఈ పాటకు కూడా నంది పురస్కారం వచ్చింది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం అనేటువంటి పాటకు, ఆకాశాన సూర్యుడుందడు సంధ్యవేళకు సుందరకాండ చిత్రం నుంచి, అలాగే మాతృదేవోభవ ఈ సినిమాకి గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది రాలిపోయే పువ్వా నీకు రాగాలిందుకే. అండ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పురస్కారాలతో పాటుగా అన్ని పాటలకి ఆయన స్టైల్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎన్ని తరాల వారికైనా పాట, ఆ పాట సాహిత్యం, వీటన్నిటికీ ఆయన యొక్క వారధిగా నిలిచారు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఆయన పాట, ఆయన సాహిత్యం ఒక వారధి. దానికి వేటూరివారే రథసారథి. గానం కోరుకునేటువంటి గీతం వేటూరివారు, గాయకులు కోరుకునేటువంటి కవి వేటూరి సుందర్రామూర్తి గారు, అక్షరాల ఈ మాట అన్నది బాలమురళీకృష్ణ గారు. ఇవి వేటూరి సాహితీ పూదోటలో వికసించినటువంటి కొన్ని అక్షర కుసుమాలు. మరి ఆయనని స్మరిస్తూ తలుచుకుంటూ ఈ పాట

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి సంస్కరణలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి మండలి సహచరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఉన్న సానుకూల పరిస్థితులను అందిపుచ్చుకోవడానికి అన్ని శాఖలు ప్రయత్నించాలని సూచించారు. గురువారం సాయంత్రం సేవాతీర్థలో ప్రధాని అధ్యక్షన సుదీర్ఘంగా మంత్రి మండలి సమావేశం జరిగింది. స్త్రీనిధి సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి హెచ్ఆర్ పాలసీ అమలు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని సెర్ప శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలో స్త్రీనిధి సంస్థ అధికారులు సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా ఎరువుల పంపిణీకి సంబంధించిన కృష్ణా కాకినాడ జిల్లాలు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయని, ఖరీఫ్ నుంచే అమలు ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ ఎక్స్ఆఫీసియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. కేంద్రం రూపొందించిన యాప్ ద్వారా రైతు విశిష్ట సంఖ్య ఐడీ సంఖ్యల్ని ఐఎఫ్ఎంఎస్తో అనుసంధానిస్తామని వివరించారు. ఈ నెల 28వ తేదీ బక్రీద్ సెలవుగా పేర్కొంటూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 27న బక్రీద్ సెలవుగా ప్రకటించగా వక్ఫ్ బోర్డు సీఈఓ విజ్ఞప్తి మేరకు మార్పు చేసి 28న సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సరఫరా పంపిణీ నష్టాలను నియంత్రించడంలో రికార్డు సాధించిందని సంస్థ సీఎండీ పృథ్వీ తేజ తెలిపారు. డిస్కమ్ ఏర్పడిన తర్వాత ఇవే అతి తక్కువ నష్టాలుగా పేర్కొన్నారు. డిస్కమ్ 2025-26 ఎనర్జీ ఆడిట్ పూర్తయిందని తెలిపారు. బ్యాడ్మింటన్. మలేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో గురువారం భారత్కు మిశ్రమ బడతలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో అష్మితా చాలిహా క్వార్టర్ ఫైనల్ అడుగుపెట్టగా మాళవికా బాన్సోద్ దేవికా సిహాగ్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ప్రీ క్వార్టర్స్లో అష్మితా 21-13 21-16తో మలేషియాకు చెందిన జిన్వీ పై విజయం సాధించింది. ఏప్రిల్లో భారత్ కంపెనీలు విదేశాల్లో చేసిన ప్రత్యక్ష పెట్టుబడులు $3.369 బిలియన్ చేరాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మార్చి నెలలో పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపుని వివరించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నారాయణగిరి ఉద్యానవన షెడ్యూ నుండి శ్రీవారి సేవా సదన్ భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలియజేస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరుగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నీ జయస్వితో 10:07 దాటి 47 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మై గాడ్, అసలు నిజంగా కృష్ణానది పరవళ్ళు తోకినట్టుగా మన వాట్సాప్ అంతా నిండిపోయిందండి. సో వెల్, మరి హరివిల్లు స్టార్ట్ కాకముందే బోల్డ్ అంత మంది బ్యూటిఫుల్ గా నాకు మెసేజెస్ పంపించారు అండ్ విషెస్ కూడా తెలియచేస్తున్నారు. వారందరికీ కూడా స్పెషల్ గా మీ జేఎస్వి తరఫు నుంచి గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. సో అందరి మెసేజెస్ చదువుతాను. ముందే చెప్తున్నాను, కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపిక్గా ఎదురు చూస్తారని మనసారా ఆశిస్తున్నాను. అంతకన్నా ముందు ఈనాటి మన నవరస భరిత హరివిల్లులో నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడగటానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు రెడీనా? తెలుసు కదా వాట్సాప్ నెంబర్ 8662488114. మరి ఈనాటి నవరస భరిత హరివిల్లు దీనికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ 2వ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు? ఆంధ్రప్రదేశ్ 2వ అధికారిక భాషగా ఏ భాషని గుర్తించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ అంతకన్నా ముందు మనకి చాలా మంది మెసేజెస్ పంపించారు. జేస్వి, వెరీ గుడ్ మార్నింగ్. శ్రోతలందరికీ తెలియచేయండి, ఈనాటి యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్ థీమ్ వింటూ ఉంటే మన పాత రోజులు గుర్తొచ్చాయి. దానికి అక్షర రూపమే ఈనాటి నా సందేశం. టైటిల్ మన చేతుల్లోనే ఉందోచ్, జీవ వైవిధ్యం. గ్లోబల్ సమిట్ల కోసం దూరాలు వెతుకుతూ వెళ్లేటువంటి బాస్ మన నానమ్మల వంటిల్లు బెస్ట్ ఎకోసిస్టమ్. అండ్ అక్కడ చేసినటువంటి బూడిదతో చేసినటువంటి విషయాలు, దేశీయ విత్తనాలు, ఇలాంటివన్నీ కూడా మనకు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేనా, పాతకాలపు అపురూపమైనటువంటి ఆలోచనలే బయోడైవర్సిటీకి అసలైన పెట్టుబడి. వీటితో పాటుగా గుమ్మాన బియ్యపిండి ముగ్గులు, చిన్నారి చీమలు అండ్ కీటకాలు, వీటికి చేతనైన సాయం చేస్తూ ఉంటే సర్క్యులర్ ఎకానమీ అవుతుంది. ప్రపంచానికి ఏనాడో నేర్పింది ఆ సస్టైనబిలిటీ హామీ. మోనోకల్చర్, ఒకే పంటతో భూమి సారాన్ని పీల్చేయటం మనకి తెలియదు. అంతర పంటలు వీటన్నిటినీ వేస్తూ మన రైతన్నలు పచ్చని సాగు చేస్తూ కందులు, పెసలు, బంతిపూలు ఇలాగా ఉమ్మడిగా కలిసి వ్యవసాయం చేస్తూ అచ్చమైన జీవ వైవిధ్య కిరీటంగా మారింది. అంతేనా, చాలా మటుకు మనం యూజ్లెస్ గా వేస్తున్నటువంటి ఆ ప్లాస్టిక్ ని కూడా యూస్ఫుల్ గా మారుస్తూ బయోడిగ్రేడబుల్ గా మనం మార్చి లోకల్ గా ఇంటి నుంచి మనం వేసేటువంటి ఆ చిన్న అడుగే రేపటి గ్లోబల్ ఇంపాక్ట్ గా పటిష్టమవుతుంది అదే తొలిమెట్టు అంటూ సుష్మా వేణుగోపాల్ దత్త గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విశ్లేషణ అయితే అందించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ వేటూరి గారి వర్ధంతి సందర్భంగా వేటూరి గారి కళ నుంచి విరబూసిన పూతోట లాంటి పాటలు వినిపించారు. ఈ ప్రోగ్రాం ఒక అద్భుతం, మహా అద్భుతం, మాటల్లో చెప్పలేం మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని పాటలే ఎంచుకున్నాను నేను, బట్ ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్ 2వ అధికారిక భాషగా గుర్తింపు పొందిన మరొక భాష ఏంటి? ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
1: గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం. ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: भारतीय वायुसेना में अग्निवीर वायु और वायु सैनिक के रूप में भर्ती हूँ. 17 से 21 वर्ष के बीच के अविवाहित लड़के और लड़कियों के लिए अग्निवीर वायु और विवाहित एवं अविवाहित पुरुषों के लिए वायु सैनिक मेडिकल असिस्टेंट के रूप में भारतीय वायुसेना में भर्ती होने का सुनहरा अवसर. जल्दी कीजिए रजिस्ट्रेशन 1 फरवरी 2026 तक. रजिस्टर करने के लिए हमारी वेबसाइट www.iafrecruitment.edcil.co.in देखें.
2: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం నవరస భరిత అరవిల్లు కార్యక్రమంలో. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ఏ భాష గుర్తించారు? ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి 8662-4888-14 నెంబర్ కి. అండ్ ఇప్పుడైతే మెరుపు కథలు మూవీ నుంచి అద్భుతమైన సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి అద్భుతమైన పాట మెరుపు కళ్ళు మూవీని చూపించు ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము నవరస భరిత హరివిల్లులో. అండ్ ఎస్, నేను అడిగిన క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లో రెండవ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే పంపించండి అన్నారు, చాలా మంది పంపించారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్, నెక్స్ట్ మెసేజ్, హై జయస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. మేడం గారు, రెండు రోజుల నుంచి ఒక యాప్ వస్తోంది ఎఫ్ఎం ఫ్రీ అండ్ వైఫై పని లేకుండా. ఓకే, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తోంది. ఓకే, కింద మేము ఇవ్వట్లేదు, దయచేసి ఒకసారి చెప్పగలరు. సో నేనేం చెప్పాలండి, వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజన సుఖనోభవంతు అంటూ మనకి మెసేజ్ పంపించారు. ఒకరోజు మెదడు హృదయాన్ని అదిగిందంట. ఎందుకు నువ్వు అందరికీ ఇలానే మెసేజెస్ చేస్తూ ఉంటావు? హృదయం నవ్వుతూ మెదడుతో చెప్పిందంట, నీకు కారణం కావాలి, నాకు బంధం కావాలి అని చెప్పి. సో కారణానికి బంధానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎంతో మ్యాజికల్ గా మీ వర్డ్స్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్ మెసేజ్ మన కోసం, హాయ్ జేఎస్పి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? వేటూరి గారి గురించి ఎంత చూసినా ఎంత చెప్పినా వస్తూనే ఉంటుంది, మనసు అస్సలు నిలబడనట్లుగా అంత ఆనందంగా ఉంటుంది అంటూ పంపించారు. ఇళయరాజా గారి కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి, చివర్లో ట్యూనర్ చేశాను అని చాలా బాగుంది. ఓకే, ప్రోగ్రామ్ చివర్లో మీరు ట్యూన్ చేశారు. సో ఎనీవేస్, తప్పకుండా ఈసారి వింటూనే ఉండండి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన షోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మెసేజ్, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, ఆయనే వేటూరి గారు కదా మేడం అంటూ. ఎస్, అక్షరాల వేటూరు సుందరమూర్తి గారే. జీవితం అనేటువంటి మ్యాచ్ లో ఓటములు బౌన్సర్లు భయపెట్టినా, బాధలు కాళ్లను తాకినా, మనసు మాత్రం క్రేజ్ అస్సలు విడిచిపెట్టదు. కుటుంబం అనేటువంటి టీం తోడుంటే ప్రతి కష్టం ఒక పార్ట్నర్షిప్ అవుతుంది. ఆత్మవిశ్వాసం బ్యాట్ అయితే సంకల్పమే మన సిక్స్ అవుతుంది. అండ్ చివరికి స్కోర్ బోర్డ్ చూసేది ప్రపంచమే అయినా, మన కోసం చప్పట్లు కొట్టేది మాత్రం మన కుటుంబమే. అద్భుతమైన మంచి మాటతో ఎంతో అర్థం దాగుంది, చూసారా? 100% అండి. మానసవీణ మధుగీతం అంటూ మనసుల్ని మురిపించిన కలమది, రాలిపోయే పువ్వా అంటూ కన్నీటిని కూడా కవిత్వం నేర్పినటువంటి స్వరమది. తెలుగింటి మట్టి వాసనను పాటల్లో పరిమళింపజేసినటువంటి పద చంద్రుడు వేటూరి గారు. వేల గీతాలు రాసి వెళ్లినా ప్రతి తెలుగు గుండెలో ఇంకా ఆలపించే జ్ఞాపకమే ఆయన పాట. అద్భుతంగా చెప్పారు వేటూరి గారి యొక్క సాహితీ పూదోట గురించి జయస్వి గారు. మనసులోని భావాలను ఎంత కుదించి చేద్దామన్నా కుదరటం లేదమ్మా, ఇదిగో ఇలా పొడవైపోతున్నాయి. సుదీర్ఘకాలమైనటువంటి ఎండాకాలంలాగా ఈరోజు మన ప్రోగ్రాం మొత్తం ఎండ మీద నడుస్తూనే చందన పూతలా చల్లగా అనిపించింది. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి పాలెంపల్లి నరసింహారెడ్డి గారు, మీ యొక్క అద్భుతమైన అభిమానాన్ని ఇలా పంచుకున్నందుకు. అండ్ హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వేటూరి గారు కేవలం సినీ సాహిత్యానికి ఉన్నత శిఖరాలకు చేర్చడానికే ఆయన పుట్టారు అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముని పాండించి, గుడ్ మార్నింగ్ జయస్వి, అండ్ మీ స్వరం మాకు ఒక వరం ఫ్రమ్ కొడుమూర్ వీరేష్ అండ్ ఊర్మిళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. వేటూరి వారి వర్ధంతి సందర్భంగా ఆదిత్య 369 జానవులే నిర్జానవులే ఈ సాంగ్ నేను ప్లే చేశానండి ఇందాక. మధుసూదన్ రెడ్డి గారు పాపినేల పాలెం నుంచి మనకి మెసేజ్ పంపించారు. మరి మన కోసం నెక్స్ట్ మెసేజ్ పంపిన వారు ఎవరు అంటే, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సైదులు గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గుడ్ డే అంటూ. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ద సేమ్ అండి. రాఘవ గారు మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ రైట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు. నేను అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ఏ భాషను గుర్తించారు అని అడిగాను. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ గారు వీరందరూ కూడా పంపించారు, కానీ హిందీ కాదు, దాని పక్కనే ఉంటుంది. ఆన్సర్ తెలిస్తే పంపించండి. కానూ నుంచి అంజిబాబు గారు, దివ్య, ప్రణీత్ అండ్ హర్షిత రైట్ ఆన్సర్, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ. పాము రము గారు వావిలాల పాలకుర్తి జనగాం నుంచి మనం పంపించారు రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూన, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం, శుభోదయం తెలియజేస్తూ. గోండపల్లి నుంచి
మిరియాల గోవర్ధన్ గారు సరైన ఆన్సర్. మల్లికార్జున్ విజయవాడ నుంచి సుందరరామ్మూర్తి గారి వర్ధంతి సందర్భంగా శంకరాభరణం సినిమాలో పాట వినిపించగల ప్రయత్నం అయితే చేస్తానండి, మాట అయితే ఇవ్వలేను, అన్యదా భావించకండి. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వేటూరి గారి పాటల గురించి చెప్పడం చాలా బాగుంది, మీరు పాడడం ఇంకా బాగుంది. సుధా గారు కొత్తగూడెం నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ ఈస్ హిందీ అనుకుంటున్నాను, అనుకుంటున్నారా? సరే, నేను నిజం చెప్పేస్తానైతే. నెక్స్ట్ దుర్గారావు గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సీతారామ శాస్త్రి గారు ఎంత గొప్పగా సుమారుగా వేటూరి గారి గురించి అలా చెప్పారండి, మిమ్మల్ని మాటల మాంత్రికురాలు అనాలేమో బాస్, అబ్బో పెద్ద మాటే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాటల్లో జోష్ బట్టి చెప్పొచ్చు, జయశ్రీ గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ రాజేష్ గారు ఫ్రమ్ హిందూపూర్ నుంచి. అండ్ రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గారు, గంగవరం వర్ తిరుపతి నుంచి పంపించారు. కొంచెం గ్యాప్ ఏంటి సార్ తిరుపతికి గంగవరానికి? నాకు కూడా అర్థమవ్వాలి కదా, ప్లీజ్. బట్ నరసింహారావు గారు నెక్స్ట్ మెసేజ్ పంపించారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. హిందీ అయితే కాదండి, హాయ్ అండి నమస్కారం, మొదటి భాష హిందీ రెండవది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సత్య తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, హాయ్ మ్యామ్ అంటూ లలిత మురళి భాను కామాకూర్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానంతో హాయ్ జయస్వీ ప్రియసకి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, అద్భుతమైన సాంగ్స్ అండ్ అగ్ని మిసైల్స్ చక్కగా ఉన్నాయి. జోరుగా హుషారుగాలో వేటూరి గారి పాటలు, మీరు పాడి వినిపించిన ప్రతి పాట ఒక అనుభూతిమే. మిత్రమా, మనం వినాల్సిన 1000 సాంగ్స్ లో ఒక అద్భుతమైన పాట, నా ఫేవరెట్ సాంగ్ లక్ష్మి అండ్ నిష్కా హనీ. సో సో సో సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్, వెరీ టేస్టీ అండి, థ్యాంక్స్ అలాట్. వేటూరి గారి ప్రత్యేకత గురించి అంటూ మనకి ఇంకా మెసేజెస్ ఉన్నాయి, సో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఉర్దూ భాష అన్నమాట ఇది, 2002లో అధికారికంగా మనకి అప్రూవ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రెండవ అధికారిక భాషగా హిందీ కాదు, ఉర్దూ భాష అన్నమాట, రైట్? సో చిన్న బ్రేక్ తీసుకుందాం, అంటిల్ దెన్ చాలా మెసేజెస్ ఉన్నాయి, కొంచెం ఓపిక పట్టండి, నేను చదివి వినిపిస్తాను.

0: ఉండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: సో వెల్, మరి నా నెక్స్ట్ క్వశ్చన్ అడిగే సమయం వచ్చింది, కానీ ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను చదివి వినిపిస్తాను. అంటల్ దాన్ వేటూరి గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పండితుడికి పదబంధం కనిపిస్తుంది, పామరుడికి భావం తాకుతుంది. ఆయన సాహిత్యం వింటే మొదటిసారి సంగీతం వినిపిస్తుంది, రెండోసారి పదం కనిపిస్తుంది, మూడోసారి వేటూరి గారే కనిపిస్తారు. రాసిన వారికి నా నివాళి అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. ఉర్దూ భాష అంటూ రాజుగారు ఏలూరు నుంచి సరైన సమాధానం అందించారు. అండ్ ఉర్దూ శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుంచి ఈరోజు ప్రసారం చేసిన వేటూరి గారి కార్యక్రమం నన్ను కట్టిపడేసిందండి. దానికి అదనంగా మీ వ్యాఖ్యానం, మీ పాట తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను 9 గంటలకు ఆఫీస్కు బయలుదేరాలి, కానీ మీ కార్యక్రమం కోసం లేటుగా వెళ్తున్నాను. వావ్, ఇంతకంటే ఏం కావాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ అభినందనలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే మీ యొక్క టైంకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మనకి అవైలబుల్ గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఎనీ టైమ్ ఎనీవేర్ 24/7 వివిధ్ భారతిని వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఉర్దూ అంటూ సాయి శ్రీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేటూరి గారి మాటే మంత్రము. ఆహా, బ్యూటిఫుల్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి రైట్ ఆన్సర్. ఉర్దూ అంటూ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. చిరంజీవి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలండి. మీకు కూడా శుభోదయం తెలియజేస్తూ ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్ కి నా సమాధానం అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్త మాచంట పెద్దరాజు గారు అండ్ లక్ష్మీ కుమారి గారు. ఇంగ్లీష్ మాత్రం కాదు. ఎంఎస్ దుర్గారావు గారు ఉర్దూ అంటూ పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషగా రెండో భాషగా ఇంగ్లీష్, ఇంగ్లీష్ అయితే కాదండి ఉర్దూ. సో వెల్, నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా అన్నాను కదా, మరి నా నెక్స్ట్ క్వశ్చన్, రూపాయి అని పిలువబడేటువంటి ప్రామాణిక కరెన్సీ, దీన్ని ప్రవేశపెట్టినటువంటి పాలకుడు ఎవరు? రూపాయి అని పిలువబడేటువంటి ప్రామాణికమైనటువంటి ఈ కరెన్సీని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? మీ క్లూ ఇస్తాను, ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి పాలకుడు. సో ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించండి. ఓకే, సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

అది లెక్క, మామూలుగా ఉండదు మరి. ఇది కూడా వేటూరి వారి కళ్ళ నుంచి జాలువారిన ఒక అద్భుతమైన పాటే బాస్. 10:36 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, రూపాయి అని పిలువబడే ప్రామాణిక కరెన్సీని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? సో ఆయన 16వ శతాబ్దానికి చెందినటువంటి పాలకుడు అనమాట. సో చూద్దాం ఎంతమంది మెసేజెస్ చేశారు. సో నెక్స్ట్ మెసేజ్, శుక్రవార ఉదయలక్ష్మికి స్వాగతం. ఎదురుగా ఉన్నది శ్రోతల మతుల, భాషాభిమానుల హృదుల అనేది అనవసరం. వేదికపై నిలబడి మైకు చేపట్టి వినిపించే ఆ వాణిలోని బాణి వేణికి పంచేంద్రియాలు స్తంభన చెంది పరవశం చెందాల్సిందే. ఆకాశవాణి రథ సారథ్యంలో ఉన్నది మా జయస్వి అయితే రేడియో ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ సవ్యసాచి కావాల్సిందే. వ్యాఖ్యాత అంటే కేవలం ఏదో చెప్పడం కాదు, వినేవారికి ఒక హితమార్గం చూపించటం. అండ్ వేకువజామునే మమ్ము నిద్రలేపిన కుక్కుటవై తేనీయ భాషా శకట సారథ్యం చేస్తూ సంగీత సాంప్రదాయ తటాకాల అట్టహాసాన్ని మిక్కుటంగా వినిపిస్తూ ఈ మండే ఎండలో చల్లని నీటితో సేద తీర్చే ఘటమై అందరినీ ఆనంద డోలికలలో ఓలలాడించేటువంటి గాలిపటాన్ని ఎగరవేసి తిరిగి వెళ్లే సమయాన్ని భయపెట్టే మర్కటంగా మా వైపు పుసిగొలిపి నిజంగా నవరసాలను రంగరించి వినిపించారు అంటూ, మీ అద్భుతమైన భాషా ప్రావీణ్యానికి నా నమస్సులు. ధర్మరాజుల వాసు గారు ఎంతో మంచి మాట పంచుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. రూపాయి అని పిలువబడేటువంటి కామన్ కరెన్సీ, సో దాన్ని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు అన్నాను. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఆన్సర్ కూడా పంపించండి బాస్. అండ్ హాయ్, వెరీ బిగ్ హాయ్ మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు సరైన సమాధానం. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ నుంచి మనకి పంపించారు ధర్మవరం సరైన సమాధానం. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్ పంపించారు. రాజాగారు ఏలూరు నుంచి సరైన సమాధానం. అనురాధ గారు అండ్ అనంతపురం నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వీటితో పాటుగా శ్రీనివాస్ గారు మనకి రైట్ ఆన్సర్ పంపించారు తిరుపతి నుంచి. అండ్ 16th century, థ్యాంక్ యూ ఫర్ ద క్లూ, థ్యాంక్స్ అ లాట్ సౌజన్య గారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే లలిత, మురళి, భాను వీరందరూ కూడా కలిపి తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి సరైన సమాధానం అందించారు. మీ రెండవ ప్రశ్నకి సమాధానం మీరు చెప్తే తెలుసుకుంటాము, అది సంగతి అంటూ రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు పంపించారు. ఖచ్చితంగా నేను తెలియజేస్తానండి. అండ్ ఫ్రమ్ గోసాల నుంచి భాష్య రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జున గారు కూడా మీ పాటలు పాడుతూ ఉంటే సునీత గారు గుర్తొచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ రెండో ప్రశ్నకి సమాధానం సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్. కృష్ణదేవరాయలు అనుకుంటున్నాను అమ్మ బాబోయ్. కాదు కాదు కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి, నేను పంపిస్తున్నాను ఆన్సర్ అంటున్నారు, పంపించండి. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత గారు, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొడుమూరు నుంచి గుజరాతీ లక్ష్మీనారాయణ గారు సరైన సమాధానాన్ని అందించారు. పెడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. సో సమాధానం నేనైతే రివీల్ చేసే టైం వచ్చేసింది. ఇంతకీ నా సమాధానం ఏంటి అంటే షేర్ షాన్ సూరి అనమాట. 16వ శతాబ్దానికి చెందినటువంటి ఆయన పాలకుడు షేర్ షాన్ సూరి. ఆయన మనకి ఈ యొక్క రూపాయిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాలకుడు. సో వెల్, ఈరోజు ఆయన వర్ధంతి కూడా. సో ఈనాటి నా 3వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? 2011 రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ 6624881 4కి నాకు వాట్సాప్ చేయండి బాస్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. పోస్ సో 10:45 AM అయిపోయింది. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చిరంజీవి అండ్ కోటేశ్వరి గారు ఫ్రమ్ ఒంగోల్ నుంచి మనకి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్న అంటూ పంపించారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. అండ్ కమింగ్ బ్యాక్ టు సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, ఎలా ఉన్నారండి జాన్సన్ గారు? కనకారావు గారు పెడ నుంచి సరైన సమాధానం. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి అండ్ వాసు గారు కవిత్వం నరసింహారావు గారి మాటలు చాలా బాగున్నాయి, వారిద్దరికీ వందనాలు తెలియచేయండి అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి, తప్పకుండా అండి. అండ్ ఏలూరు నుంచి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. చరణ్ ఫ్రమ్ పుత్తూర్ సరైన ఆన్సర్ అందించారు. పెడన జోగానంద కాలనీ నుంచి అప్పల రాజు గారు అండ్ రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి

ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ అండ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దుర్గారావు గారు ఎస్ రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. భాష్య ఫ్రం గోసాల నుంచి రైట్ ఆన్సర్. సత్య గీత భావన వాసు ఫ్రం గుంటూరు నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కా అండ్ హనీ వీరిరువురు సరైన సమాధానాన్ని అందించారు. గుడ్ మార్నింగ్, మేము కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు. కృష్ణకుమారి గారు, ఇప్పుడు మన రేడియో వింటున్నాము అని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే వారి పేర్లు మీరు చదువుతూ ఉంటే చాలా చాలా బాగుందమ్మా. నేను అందరి పేర్లు చదువుతానండి, నేనే కాదు అందరి ఆర్జెస్ కూడా చదువుతారు. థ్యాంక్ యూ సో మచ్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మిజోరాం రాష్ట్రంలోని అంటూ పంపించారు. అసలు నేను అడిగిన క్వశ్చన్ కి దీనికి సంబంధమే లేదండి. నేను ఆంధ్రప్రదేశ్ లో అడిగారు, మీరు మిజోరాం వరకు వెళ్లిపోయారు. లలితా మురళి భాను గారు, మీరు కూడా అండి, రాంగ్ ఆన్సర్. కృష్ణ అంటూ పంపించారు గోన్లపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు. కాదు, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు నేను అడిగిన క్వశ్చన్ కి ఈ చరణం పాడండి మా కోసం అంటూ పంపించారు. మిజోరాం లో ఉంది అని గుర్తు. సో నేను అడిగిన క్వశ్చన్ కి మిజోరాం కి సంబంధం ఏంటండి? అయ్యో, 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా అని అడిగాను. సో చూద్దాం, ఎక్కడో కొంచెం మీరు ట్యూనింగ్ మారినట్టున్నారు. నాది 101.3 మెగాహెర్ట్స్. సో వెల్, వేటూరి వారు శ్లేష ప్రయోగం చేసినటువంటి సీతాకోక చిలుక సినిమా నుంచి ఒక పాట. సో చుక్కా నవ్వవే, వెరీ నైస్. ఈ పాట నాకు గుర్తుంది బట్

సో ఈ పాటే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయవాణి నుంచి, మేడం యు నాట్ రివీలింగ్ మై ఆన్సర్. నేను రివీల్ చేస్తానండి, కొన్ని మెసేజెస్ లేట్ గా వచ్చాయి. చరణ్ గారు ఫ్రమ్ మేడికొండ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఇందాకటి నా ప్రశ్నకి. గుడ్ మార్నింగ్ మ్యామ్, బంగారు పాళ్యం నుంచి నాగరాజు కుటుంబ సభ్యులు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ సరైన సమాధానం పంపించారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్ పంపించారు. వెల్, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సమాధానం ఏంటి అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ అనమాట. ఎస్, పశ్చిమ గోదావరి జిల్లా 74.63% అధిక అక్షరాస్యత కలిగింది. అండ్ ఆ తర్వాత ప్లేస్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది, 73.74% అనమాట. సో ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్. అండ్ ఈనాటి మన నవరస భరత హర్వీలులో నా తర్వాతి ప్రశ్న, మిశ్రమంజరి ఎవరు రచించారు? మిశ్రమంజరి అనేటువంటి రచన ఎవరు రచించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662428114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి.

సూర్యాసన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, మిశ్రమంజరి ఈ రచనని రచించిన వారు ఎవరు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సతీష్ కుమార్ గారు ఫ్రమ్ పెద్ద మందడి విలేజ్ నుంచి పంపించారు, వనపర్తి డిస్ట్రిక్ట్, ఇంద్రా జాతర అంటూ పంపించారు. సో నేను అడిగిన క్వశ్చన్ కి దీనికి అస్సలు సంబంధం లేదండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు మన కోసం హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కాయన్ హనీ, చాలా బాగుందండి, థ్యాంక్ యూ. అండ్ చల్లదనాన్ని అందించి అందరి హృదయాలను రసరమ్యమైన భావోద్వేగాలతో ముంచేశారు మిత్రమా మీరు, చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్ అలాట్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, ఐఎమ్ ఫైన్, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ అండి. అండ్ విత్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజు గారు ఏలూరు నుంచి, పండిత్ విష్ణునారాయణ గారు ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ గణపతి, ఆహా ఇది కూడా కాదండి, ఇది రాంగ్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, మల్లికార్జున అభిరామ్ గారు కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, శకుంతల రాంగ్ ఆన్సర్. సరైన ఆన్సర్ తో మనకి మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభోదయం తెలియజేస్తూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కృష్ణ సోప్తి గారు రాంగ్ ఆన్సర్, సరైన ఆన్సర్ తో గోసాల భాష్య గారు థ్యాంక్ యూ. జయస్వి గారు ఒక పాట, పలానా పాట చాలా బాగా పాడుతున్నారు, సో మా కోసం పాట పాడతారా, ట్రై చేస్తారా.

అండి. సో ఇందాక నేను ఆల్రెడీ చాలా సాంగ్స్ పాడాను. ఎనీవేస్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు సింగ్. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ మురళి గారు పంపించారు. థ్యాంక్ యూ. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ 101.3 ఫ్రీక్వెన్సీ రేడియో అనుకోలేదు, మద్రాసులో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా అంటూ వింటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సిస్ల వేణుగోపాల్ దత్త గారు మీరు కూడా ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తూ, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో వెల్, మరి నేనేంటి ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది కదా. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ ఎస్వీఓసి కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ నాగరాజు గారు. 1965 సంవత్సరంలో మిశ్రమంజరి కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. మరి రచించిన వారు కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలేజ్ నుంచి అప్పలరాజు గారు, సరైన సమాధానం మిశ్రమంజరి గురించి వీబీలో వచ్చింది, రైట్? ఓకే. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు అండ్ 10:57 AM ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చింది. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచన, మిశ్రమంజరిని రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. రాజుగారు ఏలూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు, మీకు కూడా ధన్యవాదాలు. మరి ఇది ఈనాటి నా షో అనమాట. సో ఎంజాయ్ చేశారు కదా, బ్యూటిఫుల్ గా చాలా విషయాలు మాట్లాడుకుందాం, సంఘ సంస్కర్త గురించి అండ్ అలాగే బయోలాజికల్ డైవర్సిటీ మెయింటెనెన్స్ గురించి. దాంతో పాటుగా వేటూరి వారి యొక్క సాహితీ పూదోటలో ఎంతో ఆనందంగా విహరించారు అండ్ నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో కొన్ని మంచి పాటలు మీకోసం అందించాను. మరి బయట ఎండగా ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంటూ వివిధ భారతి వింటూ హ్యాపీగా మనసుకి నచ్చింది, నోటికి రుచించింది తింటూ హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ దాంతోపాటుగా కాస్త పక్షులకి నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అవి కూడా ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి. అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకుంటాం, చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం అలా వాటికి కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో వెల్, కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ డే బ్యూటిఫుల్ షో మరిన్ని విషయాలతో. అంటూ దాన్ని నేను మీ ఆర్జేజేఎస్వి సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జూన్ జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకస్వామి ఆలయంలో వసతి గృహాల నూతన భవనాలను ప్రారంభించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టులో భాగంగా 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కావాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరిని ముందుగానే సరిచూసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:04:35. సో ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేస్తాను. ఈ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్డ్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ త్రీ నుండి ప్లే చేస్తాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఒకప్పుడు తెరపైన మాయాజాలం ప్రదర్శించిన వస్తువులు ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చేసాయి, అవునా కదా? అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో హీరోస్ గాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే, కార్స్ డ్రైవర్స్ లేకుండా పరిగెడితే, అండ్ క్లాక్ తిప్పగానే కాలంలో అలా వెనక్కి వెళ్ళిపోతే థియేటర్లో అప్పుడు కూర్చున్న అందరూ కూడా ఒక్కటే అనుకునేవాళ్ళు, ఏంటంటే అయ్యో ఇది జరిగితే భలే ఉంటుంది బట్ కళలో కూడా జరగదు కదా అని అనిపించేది. కానీ జీవితం కూడా ఒక సినిమా కథ లాంటిది అన్నమాట, అందుకే ఒక్కొక్కటి నిజం అవుతూ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం యూజ్ చేసే చాలా వాటి గురించి ఆల్రెడీ కొన్ని మూవీస్లో ఎప్పుడో చూపించేశారు అండ్ ఆ విశేషాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఏం యూజ్ చేయబోతున్నాం, ఇవన్నీ ఏ మూవీస్లో ముందే చూపించారు అనే విషయం ఈరోజు మాట్లాడుకుందాం సినిమా కబుర్లలో. అందుకన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉండను, వింటూ స్టూడియో టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నీ మనసు నాకు తెలుసు నుంచి ప్లే చేసిన అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ పాటను పాడింది సుర్జో భట్టాచార్య అండ్ శ్రేయ ఘోషల్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్న. మనమున్న సినిమా కబుర్లలో మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న యూజ్ చేయబోయే కొన్ని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని మూవీస్ లో చూపించారనమాట. అండ్ ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, ఆ మూవీస్ ఏంటి అని చెప్పి చెప్తాను మీకు. ఫస్ట్ ది గ్యాడ్జెట్ వాచ్, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ 1973 సంబంధించి. అంటే స్మార్ట్ వాచెస్ యూజ్ చేయని వాళ్ళకి చేయని వాళ్ళు ఉన్నారా అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇప్పుడు. బట్ అసలు వాచ్ ఇన్ని పనులు చేస్తుందా అని మొదట్లో షాక్ అయినా ఇప్పుడు అలవాటు పడిపోయామనుకున్నది వేరే విషయం. అండ్ ఇంకా టెక్నాలజీ కోసం మనం ఆరాటం పరుగులు పడుతున్నాం అనమాట. అయితే 1973 వచ్చింది ఈ మూవీ, చెప్పను కదా, లివ్ అండ్ లెట్ డై అనే మూవీ. అప్పట్లో వాచ్ అంటే జస్ట్ సమయం చెప్పే ఒక యంత్రం మాత్రమే. కానీ ఈ బాండ్ వాచ్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో హీరోకి అలా కాదనమాట, మామూలు వాచ్లో కాదు. విలన్ని అంటే విలన్ ఎవరైతే బుల్లెట్స్ గన్ షూట్ చేస్తారో ఆ బుల్లెట్స్ ని దూరంగా తోసేసి ఒక మ్యాగ్నెట్ లా యూజ్ అవుతుంది, అలాగే డోర్స్ ఓపెన్ చేసే ఒక లేజర్ లా యూజ్ అవుతుంది, అండ్ అవసరమైతే ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ షాక్ ఎలా షాక్ కొడుతుందో తెలియదు, కానీ అది చూసి అప్పుడు ఆడియన్స్ మాత్రం నిజంగానే షాక్ అయ్యారు, ఏంటి ఒక వాచ్ తో ఇన్ని పనులు చేయొచ్చా అని చెప్పి. బట్ చూస్తే 1973 వచ్చిందని అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఒక 27, 37, 47, సో 53 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ వాచెస్ ఎన్ని పనులు చేస్తున్నాయో మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ మన మూవీస్లో, ఎప్పుడో చూపించిన మూవీస్లో చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మాట్లాడుకుందాం, ఆ లిస్ట్ అంతా కాకపోయినా ఆ లిస్ట్లో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు సినిమా కబుర్లలో. ఒక చిన్న కమర్షియల్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:35. సో ఇప్పుడు మనం యూస్ చేస్తున్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఒకప్పుడు సినిమాలో చూపించారు అని చెప్పి ఆ థీమ్ పైన మాట్లాడుకుంటున్నాం ఈరోజు సినిమా కబుర్లలో. ఇందాక చెప్పాను కదా గ్యాడ్జెట్ వాచ్ అని చెప్పి, లివ్ అండ్ లెట్ డై 1973 వచ్చిన ఈ మూవీలో ఆ వాచ్ కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూపించారు. అండ్ అలాంటి వాచెస్ ఇప్పుడు మనం యూస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బంగారం కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా సరే జస్ట్ వన్ క్లిక్ తో మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి అన్ని కూడా. అంతెందుకు, అసలు సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం కోరుకుంటామో దాన్నే చూపిస్తాయి, అవునా కదా?

సో ఎగ్జాక్ట్గా ఇది చెప్పినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? మాయాపేటిక. మాయాబజార్ మూవీలో చూపించారు కదా, 1957 రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ దీనిలో చూపించిన మాయాపేటికలానే ఇప్పుడు కూడా మనం ఏం కావాలంటే అది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది అనమాట. అవునా కాదా? సో ఇంకా చాలా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ లవ్ టుడే నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది విద్యాసాగర్, అండ్ ఈ పాటను పాడింది హరిహరన్. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:17 మనం ఉన్నాం. సినిమా కబుర్లలో మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు ఏవైతే యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నామో లేకపోతే యూజ్ చేయబోతున్నామో ఇవన్నీ కూడా ఒకప్పుడు మూవీస్ లో చూపించారు అని చెప్తున్నాను. అండ్ ఒక వాచ్ గురించి మాట్లాడాము, అలాగే దాని తర్వాత మాయాపేటిక, మాయా బజార్ లో మాయాపేటిక గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ గాగుల్స్ అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో వర్చువల్ రియాలిటీ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా వచ్చినాయి. అండ్ వీటిని గేమ్స్, స్కూల్స్, మీటింగ్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నారు. బట్ హీరో షారుఖ్ ఖాన్ మాత్రం 2011 లో వచ్చిన రావణ్ అనే మూవీలో యూజ్ చేసి హ్యాపీగా చక్కగా ఒక గేమ్ లోకి ఎంటర్ అయిపోయాడు అన్నమాట.

నెక్స్ట్ టైమ్ మిషన్. సో ఎవరికి తెలియదు చెప్పండి సినిమా అంటే, ఇదొక్కటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక్కటే అవుతుందా లేదా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉండొచ్చు. సైంటిస్ట్ మాత్రం డెఫినెట్ గా నమ్ముతున్నారు పాసిబుల్, డెఫినెట్ గా పాసిబుల్ టైమ్, ఐ మీన్ టైమ్ ట్రావెల్ అనేది పాసిబుల్ అని చెప్పి డెఫినెట్ గా నమ్ముతున్నారు. బట్ ఎప్పుడు అని అంటే మాత్రం నో ఆన్సర్ అనమాట. బట్ బాలయ్య మాత్రం రాయల కాలంలోకి అలా వెళ్ళి అక్కడి నుంచి ఫ్యూచర్ లోకి వెళ్ళి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ చేసి మనల్ని మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు అదే ఆదిత్య 369 మూవీలో. సో సంగీతం శ్రీనివాసరావు గారు అందించిన ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 11:48:35. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఇది ఈ రోజు సినిమా కబుర్లు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఫ్రమ్ ద మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ సాంగ్ ని పాడింది రామ్ మిరియాల. వింటూ స్టెడియోన్.

0: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆలయాలే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం వంజంగి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్ర మంత్రి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ శాఖలో 625 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 200 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా పొలల చెరువు మండలంలోని ఐటీవరంలో 3.80 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా కార్యక్రమం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న క్లీన్ స్వీప్ కార్యక్రమంపై వివిధ శాఖాధిపతులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక పథకాలు పెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వజ్రకరూరు మండలం పెద్దదాండలో ఈరోజు నిర్వహించిన జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. క్రికెట్ అంతర్జాతీయ T20లో తాజాగా క్రొయేషియా ఆల్రౌండర్ కనోర్ కరోల్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆడిన తొలి 3 అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 307 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడ్డాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు వివిధ జిల్లాల్లోని

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03 అండ్ ఈ టైంలో మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను చిన్న ప్రోమో తర్వాత. వింటూ స్టడీ ఉంటూ యూత్ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ క్రిష్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
5: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
4: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
5: సూక్తులతో సుధలు పంచుతూ,
4: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
5: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
4: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
5: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
4: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
5: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
4: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
5: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సఖియా నాతో రాల్ నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని పాడింది కార్తీక్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది మెలడీ బ్రహ్మం మణి శర్మ. సో వెల్కమ్ చెప్పేసాం. మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందామంటే సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు. మహా అయితే ఏముంటాయి, నీళ్లు చేపలు బోట్లు అని అనుకోవచ్చు. బట్ సముద్రం ఎంత గొప్పదో అంటే సముద్రం అంత గొప్పదనమాట. సాగరహ సాగరోపమహ అని అన్నారు వాల్మీకి మహర్షి. అంటే సముద్రం సముద్రం అంత గొప్పదని అర్థం. అలాంటి సముద్రాన్ని వేరే దేనితో కూడా పోల్చడం సాధ్యం కానే కాదు. అంతటి మహాసముద్రంలో వేలాది రహస్యాలు, భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఇలా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మీకు తెలుసాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ యువరత్న నుంచి ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎంఎం కేరవాణి. వింటూ స్టే ట్యూన్డ్.

ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15:59 సో మనమున్నాం మీకు తెలిసేలా మాట్లాడుకుందామని చెప్పాను. సముద్రంలో దాగిన రహస్యాలు కొన్నిటి గురించి చెప్తానని చెప్పాను. అంటే మనకి ఓషన్ డెప్త్ కన్నా కూడా నిజం చెప్పాలంటే అంతరిక్షం గురించే ఎక్కువ తెలుసు అనమాట. దాన్నే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసాం వెన్ కంపేర్ టు ఓషన్స్. సో అంత ఈజీ కాదు సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. ఆల్మోస్ట్ ఇంకా 90% మ్యాప్ ని కూడా గుర్తించలేదంట సముద్రానికి సంబంధించి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం అనేది. అండ్ సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోయలు ఇలా ఎన్నో లెక్కలేదు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవ్ నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
1: సూక్తులతో సుధలు పంచుతూ,
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:23 అని మనమున్నాం. మీకు తెలుసాలో సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం. దాదాపు 2.2 మిలియన్ జాతుల జీవులు సముద్రంలో ఉన్నాయని అంచనా మాత్రమే, అండ్ వీటిల్లో కొన్నిటిని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఇంకా చాలా రకాల జీవులకు సంబంధించి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉందన్నమాట సముద్రానికి సంబంధించి. సో ఇంకా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అనేకుడు తర్వాత ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు కూడా వింటారు హైదరాబాద్ నుండి, అండ్ 12:40 కలుద్దాం మీకు తెలుసాలో. వింటూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.

0: स्थापना से अब तक 65 से 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ।
1: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలన యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 1వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తున్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరో 1 స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ద దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్ జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను 20 కోచ్లతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలెడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

స్టూడియోలో టైం 12:40 మనం ఉన్నాం మీకు తెలుసాలు. సో సముద్రం గురించి కొన్ని విశేషాలు విషయాలు మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం జస్ట్ 5% మాత్రమే సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేసామని చెప్పాను కదా, కానీ అంతకంటే లోతైన ప్రదేశం ఒకటి ఉంది, అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ అనే మరియానా ట్రెంచ్ అంటారనమాట ఆ ప్రదేశాన్ని. సో దీని లోతు ఎంతో తెలుసా? 11 కిలోమీటర్స్ లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చంట. 11 కిలోమీటర్ల లోతున్న సముద్రపు ప్రాంతం అంటే మామూలు ఉండదు. అంటే యాక్చువల్గా మన సైంటిస్ట్ ఏం చెప్తారంటే, ఇక్కడ ఆ ప్లేస్లో మన కంటికి చిక్కని ఒక కొత్త లోకం ఉండొచ్చు అని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. వింతలు విశేషాలు సముద్రానికి సంబంధించి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ యూ టూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

సూపర్ సాంగ్ ఉన్నారు కదా ఫ్రమ్ ద మూవీ రాధేశ్యామ్ నుంచి ప్లే చేసిన అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది జస్టిన్ ప్రభాకర్ అండ్ ఈ పాటను పాడింది సిద్ శ్రీరామ్. మనమున మీకు తెలుసాలో మనం సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్ని అంటే కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా బర్ముడా ట్రయాంగిల్ చాలా మంది వినే ఉంటారు, ఇది నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉంటుంది ఇది. అండ్ ఈ ప్లేస్లో వెళ్లే ఫ్లైట్స్ కానీ షిప్స్ కానీ ఎన్ని మిస్ అయ్యాయో లెక్కే లేదనమాట. రీజన్ ఏంటి అని అంటే తెలియదు, మాయాజాలంలా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అండ్ నెక్స్ట్ బాల్టిక్ సీ అనామలీ అంటారు, అంటే సోనార్ స్కాన్స్ లో కనిపించిన ఒక విచిత్రమైన నిర్మాణం ఇది. ఇది ఏలియన్స్ నిర్మించాయా లేదా మానవ నిర్మాణమా లేదంటే సహజంగానే ఏర్పడిందా అనేది ఇప్పటికీ ఒక మిస్టేక్ చెప్తారు. అంతేనా, వింత వింత జీవులకి లెక్కే లేదు సముద్రంలో. క్రిస్మస్ ట్రీలా కనిపించే క్రిస్మస్ ట్రీ వామ్ అని ఒకటి, అలాగే లీవ్స్ లా కనిపించే అంటే ఆకులు ఉంటాయి కదా అలా కనిపించి చేతులుండే ఒక లీఫీ సీ డ్రాగన్ ఒకటి, అండ్ నోటిపైన మెరిసే గ్లోలైట్ తో చేపలను అట్రాక్ట్ చేసి చంపి తినేసే యాంగ్లర్ ఫిష్ అనే ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట ఇది కూడా. అలాగే ఈత కొట్టకుండా నడిచే రెడ్ హ్యాండెడ్ ఫిష్ అంటారు దీన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్రమైన జీవులు కూడా మనకి సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు వాటిల్లో కొన్నిటిని మాత్రమే మనం ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది సముద్రాన్ని 90% పైనే ఉందన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం సముద్రానికి సంబంధించి. అండ్ ఇప్పుడు టైమ్ స్టూడియోలో 12:52 కాబట్టి సో ఒక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలిసాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 1:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో. ఈ రోజు ఒక స్పెషల్ ధీర గురించి మాట్లాడుకుందాం, సో ఆ ధీర ఎవరనేది న్యూస్ తర్వాత రివీల్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. మధురవాణి మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జూన్ జులైల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26 ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు భారత్ నెట్ అమలు కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ విద్య, రైతులకు ఆధునిక వ్యవసాయ సమాచారం, మహిళలకు డిజిటల్ సేవలు, యువతకు ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు. జనాభగణ 2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు. దేశ అభివృద్ది ప్రణాళిక రూపకల్పనలో జనాభగణ కీలక పాత్ర పోషిస్తుందని ఈరోజు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా గణన అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. రాష్ట విద్యుత్ గ్రిడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం మధ్యాహ్నం 2:50 సమయంలో గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట చరిత్రలో ఇది అత్యధికమని అధికారులు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. యాప్ ద్వారా ఎరువుల పంపిణీకి సంబంధించి కృష్ణా, కాకినాడ జిల్లాలు పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయని, ఖరీఫ్ నుంచి అమలు ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ ఎక్స్ ఆఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. కేంద్రం రూపొందించిన యాప్ ద్వారా రైతు విశిష్ట సంఖ్య ఐడి సంఖ్యల్ని IFSMతో అనుసంధానం చేస్తామని వివరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యువత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03:10. సో వెల్కమ్ చెప్పేద్దాం ధీరాకి. జనరల్గా ఏజ్ 90 దాటితే, అంటే 90 దాటితే చాలామంది హాయిగా అలా కూర్చొని మోకాళ్ళకు నూనె రాసుకోవడం, మనవడికో మనవరాలకో కథలు చెప్పడం, లేదా బీపీ లేదా షుగర్ ట్యాబ్లెట్ సరిగ్గా తీసుకున్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు, అవునా కదా? బట్ నేను చెప్పబోయే ఈ 90 అమ్మమ్మ గారు మాత్రం అలా కానే కాదు, ట్రాక్లోకి దూకి పరిగెడితే గోల్డ్ మెడల్ కొట్టాలన్నమాట. సో ఆ ధీర గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ ధీర ఎవరనేది ఒక లవ్లీ సాంగ్ తర్వాత రివీల్ చేస్తాను. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:13:30 అని మనం నమ్ ధీరాలో లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ దేవదాస్ నుంచి ప్లే చేశాను అనమాట. సో మాట్లాడుకుందామని చెప్పాను ఈరోజు ధీరాలో ఎవరి గురించి అంటే ఒక అమ్మమ్మ గారి గురించి. ఆవిడ పేరే పానీదేవి అనమాట. అంటే అమ్మాయిలకి చదువు ఆటలు దూరమైన కాలంలో పుట్టారు పానీదేవి గారు. సో 15 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అండ్ 50 ఇయర్స్కి అంటే 50 ఏళ్ళకి తన భర్తను కూడా కోల్పోయారు. అండ్ 8 మంది పిల్లలకి తల్లి తండ్రి తనే అయ్యి పెంచారనమాట. అండ్ చిన్న వయసు నుండి పొలాల్లో కూలి పనులు చేస్తూ అలా ఫ్యామిలీని పోషించారు. అండ్ జీవితం అంతా ఇలా బాధ్యతలతో నిండిపోయినా సరే తన మనసులో మాత్రం ఎప్పుడూ ఒక కళ మెదులుతూ ఉండేదంట. అంటే ఆ కళను అలాగే వదిలేయాలా లేక సాకారం చేసుకోవాలా అనే క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ 2 ఇయర్స్ ముందు చెప్పారు పానీదేవి గారు. సో ఏంటా కళ, ఎలా సాకారం చేశారనే విషయాలు మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుడు చేసిన మనుషుల నుంచి ప్లే చేస్తున్నాను అండ్ ఈ సాంగ్ పాడింది శ్రేయ ఘోషల్ అండ్ పాటను కంపోజ్ చేసింది రఘు కుంచే. సాంగ్ వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ దేవుడు చేసిన మనుషుల నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 1:19:45 మరికొద్ది సేపట్లో అంటే 1:20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్టంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట ప్రాధాన్యతా అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య వైద్య సంస్థల అభివృద్దితో రాష్టం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గానీ, ఇతర అనారోగ్యం కారణంగా గానీ

0: దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా కానీ లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులని రీఎంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండవ వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
1: జూన్ జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు ఇవ్వగా జూన్ 18 ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26 ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18 ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31 వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ,
2: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరంలో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
3: పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సగల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వైబ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాల వలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం ధీరలో అండ్ స్టూడియోలో. టైం 1:35 దాటి 2 సెకండ్లు అవుతుంది. సో ధీరాలో మాట్లాడుకుంటున్నాం అంటే పానీదేవి గురించి చెప్తున్నాను అనమాట, అమ్మమ్మ గారి గురించి. చెప్పాను కదా 90 ఇయర్స్లో ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కూడా కొట్టారు అండ్ 15 ఇయర్స్కి మ్యారేజ్ అయిందని చెప్పాను అండ్ 50 ఇయర్స్కి తన భర్తను కూడా కోల్పోయారని చెప్పాను. అప్పటి నుంచి కూడా తన 8 మంది పిల్లలకి తల్లి తండ్రి తనే అయి పెంచారని చెప్పాను. వన్ ఫైన్ డే ఏమైందంటే తన మనవడు పారా అథ్లెట్స్కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే పానీదేవి గారు నేను కూడా చేస్తా అని చెప్పి వాళ్ళ మనవడికి షాక్ ఇచ్చారనమాట. అండ్ తన మనవడు కూడా రెస్ట్ తీసుకో ఈ ఏజ్లో ఏంటి అని కాకుండా ఎంకరేజ్ చేశాడు. అలా మనవడు అమ్మమ్మ కాస్త గురు శిష్యులుగా మారారనమాట. అండ్ ఆ తర్వాత ఏమైందనేది ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టడీ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం ధీరాలో.

0: City FM 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:41:40 అని మనమున్నాం. ధీరాలో మాట్లాడుకుంటున్నాం పాణిదేవి గారి గురించి. చెప్పాను కదా 90 ఇయర్స్ లో ట్రాక్ లోకి దిగి ఆవిడ గోల్డ్ మెడల్ సాధించారనమాట. మామూలు విషయం కాదు అది. అండ్ ఇందాక చెప్పినట్టు వన్ ఫైన్ డే తన మనవుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే నేను కూడా చేస్తానని చెప్పి షాక్ ఇచ్చారు. అలాగా మనవుడు అమ్మమ్మ కాస్త గురు శిష్యులుగా మారారని చెప్పాను. అండ్ నెక్స్ట్ అలాగా న్యూ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఏం చేసేవాళ్ళు అంటే ఆవిడ ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని గ్రౌండ్ లోకి వెళ్లడం, పాదాలు పెయిన్ తో వణుకుతూ ఉన్నా సరే ఆగిపోకుండా ట్రైనింగ్ కొనసాగించడం, అండ్ చుట్టుపక్కల వాళ్లు నవ్వులు వినిపించినా సరే తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తారు పాణిదేవి గారు. అండ్ చూసిన వాళ్ళు ముందు ఈ ఏజ్ లోన ఏంటిది అని షాక్ అయినా సరే గాఘ్రా చోళితో ట్రాక్ లోకి దూకి కేవలం 45 సెకండ్స్ లోనే 100 మీటర్స్ రన్ ని కంప్లీట్ చేసేసరికి క్లాప్స్ తో గ్రౌండ్ అనేది మారుమోగిపోయింది అనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం పాణిదేవి గారి గురించి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం 90 ఇయర్స్ అమ్మమ్మ గారి గురించి, అంటే పాణిదేవి ఆవిడ పేరు, ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అలాగా న్యూ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని గ్రౌండ్కి వెళ్ళడం, పాదాలు పెయిన్ అయినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తారు పాణిదేవి గారు. అండ్ ఇందాక చెప్పినట్టు అంటే 100 మీటర్స్ రన్ని కంప్లీట్ చేసేసరికి చెప్పాను కదా క్లాప్స్తో గ్రౌండ్ అనేది మారుమోగిపోయింది. బట్ ఈ పోటీకి ముందు తను పార్టిసిపేట్ చేసే ముందు తన మోకాళ్ళకి గాయం కూడా అయిందంట. అండ్ డాక్టర్స్ ఏమో రెస్ట్ కావాలని చెప్పినా సరే మహా అయితే ఓడిపోతాను, కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం నేను అస్సలు చెయ్యను అంటూ పట్టుదలతో ట్రాక్లోకి దిగి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు పాణిదేవి గారు. అలా 2023లో అల్వార్లో ఫస్ట్ మెడల్ సాధించారు. అండ్ 2024లో పూణేలో నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు 90 ఇయర్స్ పాణిదేవి గారు. సో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా, అంటే ఆవిడ గురించి తెలియడానికి కారణం ఇవన్నీ కూడా, ఈ మెడల్స్ అన్ని కూడా తన ఇంట్లో ఒక అల్మారాలో దాచేశారంట ఆవిడైతే. బట్ తన మనవడు ఒక వీడియో పోస్ట్ చేయకపోయి ఉండుంటే దేశం ఆమెను అసలు చూడకపోయేది, అది సంగతి. అండ్ దీన్ని బట్టి ఏమర్థమైంది, మన ధీరులందరూ చాలా పట్టుదలగా ఉండాలి, ఏజ్ అనేది అసలు డజంట్ మ్యాటర్, ఏజ్ అనేది అసలు మ్యాటరే కాదనమాట. సో పట్టుదలతో ఉండండి, ధైర్యంగా ఉండండి, మీకు కావాల్సింది సాధించండి మన ధీరాస్. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ విజిల్ నుండి. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. వింటూ స్టే ట్యూన్డ్. అండ్ ఎగ్జాక్ట్ గా 2 గంటలకి న్యూస్ కూడా ఉంటుంది, ఢిల్లీ నుంచి ఇంగ్లీష్లో న్యూస్ ఉంటుంది. అండ్ 2:15కి మళ్ళీ కలుద్దాం మనం సందరే సందర్లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:49:40. అండ్ ఈ టైం మన ఫేవరెట్ టైం, అందరికీ తెలుసు కదా, సందరేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662438114 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, 08662438114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తాళం వేసి ఇది మరిచాడని సామెత. సో ఏంటా సామెత తెలిస్తే 08662438114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, తాళం వేసి ఇది మరిచాడని సామెత. ఏం మరిచిపోయాడు తెలిస్తే ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సాంగ్ ఇన్ టు స్టూడియో.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఓకే ఓకే నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. అండ్ పాటను పాడింది కార్తీక్. అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, తాళం వేసి ఇది మరిచాడని సామెత, ఏం మరిచిపోయాడో తెలిస్తే 0866244814 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ నల్గొండ జిల్లా చిత్రేల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శుభ మధ్యాహ్నం. మీకు కూడా ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుండేది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, ఇది శుభ మధ్యాహ్నం మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది? అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ దమ్మోజ్ మధుసూదన చారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో శుభ మధ్యాహ్నం మీకు కూడా, బట్ ఆన్సర్స్ మాత్రం పంపించట్లేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సండే సండే అని అంటూ కర్ణమల్ల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. మీకు కూడా ఆన్సర్స్ ఎవరు పంపించట్లేదేంటి? విజయవాడ విద్యార్థి కేంద్రానికి నమస్కారం, స్వాగతం, సుస్వాగతం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, వెల్కమ్ మీకు కూడా. అండ్ హలో క్రిష్, హౌ ఆర్ యూ? సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మీ వాయిస్ విని చాలా రోజులు అయింది అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మల్లీశ్వరి గారు ఏమైపోయారు, మొత్తానికి ఇప్పుడు వచ్చారు, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ శుభ మధ్యాహ్నం అని అంటూ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటనగర్ నుంచి పంపించారు, స్వాగతం, మీకు కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, భోజనం చేశారు, వెల్కమ్ టు సందడే సందడి, ఇక దూసుకు పోండి సాయంత్రం వరకు వందే భారత్ స్పీడ్తో. డెఫినెట్గా దూసుకుపోదాం, ఎప్పుడో మార్నింగ్ పడతారు మీరు, మధ్యాహ్నం వచ్చారు మొత్తానికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ మనహర్ పంపించారు, హాయ్ బ్రో, సండే మీరు ఎందుకో కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉన్నారని నాకు అనిపించింది భయ్యా, అబద్ధాలు చెప్పే వలన అంట. నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఈ మెసేజ్కి అర్థం, సండే ఏంటి, డిస్టర్బ్డ్గా ఏంటి, ఎప్పుడు సండే, ఏంటి హడావుడి. సో మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుదర్శన కృష్ణా జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కాజా నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మేడికోడ నుంచి పంపించారు చరణ్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ పంపించారు అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే సార్ అని అంటూ ఎరమిల్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, థ్యాంక్ యూ, నమస్తే మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు బాగున్నారా, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ నమస్కారం కిషోర్ గారు, సన్రైజ్ అందరికీ స్వాగతం, జవాబు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సుధా, హాయ్ హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్జీ, ఎలా ఉన్నారు అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ లంచ్ అయిందా, స్పెషల్స్ ఏంటో మరి అని అంటూ, లంచ్ పప్పు టమాటా అండ్ ఆవకాయ పచ్చడి అనమాట, సూపర్ కాంబినేషన్ కదా. అండ్ రైట్ ఆన్సర్ కూడా సుధా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్ అనురాధ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ, ఓకే శుభ మధ్యాహ్నం మిత్రమా, హాయ్ క్రిష్జీ బాగున్నారా, ఈరోజు మాకు బంపర్ ఆఫర్లా ఉంది అని అంటూ, సో మీ గొంతు వినగానే చాలా హ్యాపీగా అనిపించిందంట, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాగర్ కో సాగర హో, సముద్ర గర్భంలో ఉండే ప్రతిదానిని చక్కగా వివరించారు, 11 కిలోమీటర్స్ లోతుల్లో ఉండేవని చెప్పారు అని అంటూ, లంచ్ చేశారా అంటూ, నేను లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్, అన్ని విన్నారన్నమాట, డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాణ్ హనీ పంపించారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ ఆన్సర్ కూడా పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే రవి సామశివ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నేరేడు చెర్ల నుంచి పంపించారు మూర్తి సాగర్ రైట్ ఆన్సర్. అండ్ జీ పూర్ణచంద్రరావు గారు శైలజ ఓల్డ్ హౌసింగ్ బోర్డు నుంచి పంపించారు ఆదిలాబాద్ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రవికుమార్ రెడ్డి మహేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో రైట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గంజి శ్రీను ఫ్రమ్ ఎక్కడ నుంచి, టీ కమ్మపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ పెడల నుంచి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ శ్రీరామారావు అపరాజిత పెనలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం కిషోర్ గారు ఎలా ఉన్నారు అని అంటూ భవానీపేట గ్రామం కామారెడ్డి

జిల్లా నుంచి రైట్ ఆన్సర్ మహమూదీన్ అయితుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుస్మాబాద్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ మహాలక్ష్మి నారాయణరావు ఫ్రమ్ విజయవాడ మధుర నగర్ నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మావి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడి లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ గోల్లకా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్వాగతం చెప్తున్నారు, స్వాగతం మీకు కూడా. ఎవరు ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అలాగే దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమూద్ జనిదిన్, స్నేహమాణి జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ బ్రో అంటూ పంపించారు, ఇంకా టైపింగ్ అనమాట. సో మీ పేరు కూడా పంపించండి. ఇంతకీ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తాళం వేసి ఇది మరిచాడని సామెత. ఏం మరిచాడు? గొళ్ళెం మరిచాడు అనమాట. సో తాళం వేసి గొళ్ళెం మరిచినట్టు సామెత. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గెట్ రెడీ, సెకండ్ క్వశ్చన్. సో పెన్ పేపర్ క్వశ్చన్స్ ఎప్పట్లోనే రెడీగా ఉంటాయి కదా, పెన్ పేపర్ రెడీ చేసుకోండి, 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 3 కాదు, ఫస్ట్ ఈ క్లూ ఇస్తే చాలా ఈజీగా చెప్పేస్తారు. 5, 3, 4 కలిపితే తినండి అని అర్థం వస్తుంది. అండ్ 1, 5, 4 కలిపితే పెంపుడు జంతువు అని అర్థం వస్తుంది. అండ్ 3, 4, 5, 6 కలిపితే ఆలస్యం అని అర్థం వస్తుంది. ఏంటి అది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి నీట్గా స్లోగా చెప్తాను. 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 3, 4 కలిపితే తినండి. అండ్ 1, 5, 4 కలిపితే పెంపుడు జంతువు. అండ్ 3, 4, 5, 6 కలిపితే ఆలస్యం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రసూన గచ్చిబౌలి నుంచి, మీకు తెలియదంట ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశాను నేను. అండ్ కేదరి వీరేష్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ పోలపల్లి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా మనం. సండే సందర్లో సందర్ చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి ఎంతమంది డీ కోడ్ చేశారు. పడన జోగనంద్ర కాలనీ చప్పల్ రాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ నువ్వు ఒక లెటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి మరి పంపించావు, అయినా సరే అది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంట. సో శృతి గారు వచ్చినప్పుడు చెప్పండి ఒకే ఒక్కడు మీకు వాయిస్ వింటే శృతి గారు అనిపించారా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ కి. అండ్ కనకారావు గారు పెడల నుంచి రాంగ్ ఆన్సర్, ఒక్క లెటర్ తప్పు. ఓ మొత్తానికి ఎడిట్ చేశారు అబ్బా, ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత చాలా యూజ్ అయింది కదా. అండ్ రైట్ ఆన్సర్, అండ్ అక్కర్పాక నుంచి రమా పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నమస్తే ఆర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ లతా ఉయ్యూర్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అవర్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ క్రిష్ గారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి టూ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ కేదారి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ లంచ్ స్పెషల్స్ చాలా బాగున్నాయి, కొంచెం నెయ్యి కలుపుకుంది అంటే ఇంకా బాగుంటుంది సినిమాలో లాగా, ఓం బిబుష్ అనగానే మేము అక్కడికి లేదా మీరు ఎక్కడికి వస్తే బాగుంటుందంట. సో నిజంగానే అలాంటి మాయలు మంత్రాలు ఉంటే నాకు కూడా చెప్పండి, ఇంకా చాలా కోరుకోవచ్చు మనం. అండ్ సుధా కొత్తగూడెం నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అనుపార్థ సారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ బాబు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలో పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి పంపించారు దమ్మోజు వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే మహమూద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజ్ రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ పాలంపోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెస్ పేర్లు పెట్టారు, కోణార్క్ ఎక్స్ప్రెస్ అంట, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే కిషోర్ గారికి నమస్కారంతో శుభ మధ్యాహ్నం తెలుపుతూ మీరు చేసిన లంచ్ ఐటమ్ మా నోట్లో నుంచి లాలాజలం ఊరేలా చేసిందంట, థ్యాంక్ యూ సో మచ్. జి పూర్ణచంద్రరావు గారు శైలజ హౌసింగ్ బోర్డ్ కావాలని ఆదిలాబాద్ నుంచి పంపించారు, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనితిన్ స్నేహభాను జనితిన్, అండ్ మన్హర్ పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ కాదు రాంగ్ రైట్ ఆన్సరే బట్ తెలుగులో పంపించారు మీరు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను నేను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ ధీరజ్ ఫ్రమ్ నాగల్ది నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే అల్మాన్ గూడ నుంచి పంపించారు దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ శ్రీరామారావు ప్రసిద్ధ పెనమలూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు రైట్ ఆన్సర్, అండ్ మీ రెండో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హని రాంగ్ ఆన్సర్ కదా అది, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ పోలపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పెడన నుంచి నరసన్న శివగంగ పంపించారు రైట్ ఆన్సర్. స్టూడియోలో టైం 2:48:26 మనం ఉన్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను ఒక సెకండ్ క్వశ్చన్ అడిగాను దాని ఆన్సర్ చెప్తాను. అండ్

రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా, కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనంలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవ్వరు పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను కాబట్టి. ప్లేట్ రైట్ ఆన్సర్ అనమాట, ప్లేట్, PLATE, ప్లేట్. చాలా ఈజీ క్లూ ఇచ్చాను, 3, 4, 5, 6 లెటర్స్ కలిపితే ఆలస్యం అని చెప్పాను, లేట్ అది, ఒక్క లెటర్ యాడ్ చేస్తే ప్లేట్ అవుతుంది అనమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో ఈసారి చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ ఏ సినిమాలో చెప్పండి ఓకేనా.

ఎక్కడో విన్నట్టుంది కదా ఈ బ్యూటిఫుల్ సాంగ్, ఏ సినిమాలో తెలిస్తే 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ సాంగ్ అండ్ సాంగ్ ని క్రిష్ పాడారు అండ్ ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసిన హ్యారీ జయరాజ్. నేను అడిగిన క్వశ్చన్, ఒక సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఏ సినిమాలో అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, ఈజీ సాంగ్ అడిగాను, కాబట్టి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. కేదరి వీరేష్ రాజల్ మండలం నుంచి, ప్రసాద్ దీకొండ నాగూర్బాయి పంపించారు అండ్ భాస్కర్ పెడన నుంచి అండ్ కనకారావు గారు పెడన నుంచి, రాంగ్ ఆన్సర్ కదా కనకారావు గారు. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ,

సి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి ఓకే రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ గుంటూరు నుండి అండ్ అక్కర్బాగ్ నుండి రమ పంపించారు అలాగే హాయ్ ఆర్జే కిషోర్ గారు అని అంటూ ఎలా ఉన్నారు చెండికావర్ లక్ష్మీ వాసు ఫ్రమ్ గంటలమ్మపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ అలాగే నవ్య ఫ్రమ్ గుంటూరు నుండి గీతా గోవిందం కాదు కదా నవ్య అండ్ అలాగే హాయ్ అంటూ ప్రియా ఫ్రమ్ హైదరాబాద్ నుండి హాయ్ ప్రియా రైట్ ఆన్సర్ అండ్ హాయ్ క్రిష్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ కొల్లిపల్లి నుంచి మౌలాలి గారు అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ధీరజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల్దిన నుంచి పంపించారు రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు అండ్ అలాగే మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాను జనీద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ అండ్ సాంగ్ ఖుషి సినిమా అంట ఇంకా అన్ని గీత ఐ మీన్ అన్ని విజయ్ దేవరకొండ సినిమా పేరు చెప్పేయండి క్రిష్ మంచి సాంగ్స్ వేస్తున్నావు అని అంటూ పద్మ భవ్య చింటూ కాకాని నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖుషి అయితే కాదు అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు పెద్దమస్తన్ రావు గారు రైట్ ఆన్సర్ అండ్ రాయలసీమ ఎక్స్ప్రెస్ కిషోర్ బాబు అంట సో థ్యాంక్ యూ సో మచ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల గారు థ్యాంక్ యూ సో మచ్ అన్ని ఎక్స్ప్రెస్ పేర్లు నాకే ఇవ్వండి అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ అల్మన్గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ మీ మూడో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హాని అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన్హర్ పంపించారు అండ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి అండ్ సుధా కొత్తగూడెం నుంచి అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి అండ్ విజయ ఫ్రమ్ నెల్లూరు నుండి అండ్ అనురాధ గారు అనంతపురం నుండి అలాగే చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు జానకంపేట నుంచి అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందరే సందరే అంటూ గుల్బర్గా కర్ణాటక నుంచి పంపించారు హాయ్ సార్ కర్నూలు జస్ట్ మీ షో వింటున్నాం అని అంటూ రాజు అండ్ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పార్టిసిపేట్ కూడా చేయండి ఆన్సర్స్ కూడా పంపించండి అండ్ భాస్కర్ పెడల నుంచి అండ్ నెన్ పార్థ సరిది సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ క్రిష్ అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ సో ఏంటా రైట్ ఆన్సర్ నేను ప్లే చేసిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను అనమాట చాలా ఈజీ సాంగ్ మంచి సాంగ్ ప్లే చేశాను డియర్ కామ్రేడ్ నుంచి సో ఆన్సర్ కూడా డియర్ కామ్రేడ్ కాబట్టి ఎవ్వరు కూడా మళ్ళీ ఇప్పుడు టైప్ చేసి పంపించొద్దు ఆన్సర్స్ ఐ మీన్ ఆన్సర్ నేను చెప్పేశాను కాబట్టి మళ్ళీ టైప్ చేసి పంపించొద్దు నేను నెక్స్ట్ క్వశ్చన్ గెలుపుతున్నాను గెట్ రెడీ సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే కాశీ నుంచి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి తెలిస్తే 08662438148 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ పెడల నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్ అలాగే శ్రీరామదాసు కృపాచారి అనిత సాయివర్షిత్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్ డియర్ కామ్రేడ్ అంటూ సో నేను అడిగిన ఫోర్త్ క్వశ్చన్ కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటో తెలిస్తే 08662438148 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు ఇంకొక లవ్లీ సాంగ్ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేస్తున్నాను వింటూ స్టే ట్యూన్

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు అండ్ మనము సందడే సందడిలో సందడి చేస్తూ కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కేదర విదేశ్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్గా ఆన్సర్ కాకపోయినా సగం రైట్ ఆన్సర్ అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కాకాని నుంచి పద్మ గారు పంపించారు. గంగానది అంట, గంగానది కాశీ నుండి కలకత్తా వరకు వెళ్తుందండి కాదు. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు. మనసు అంట, సూపర్ అబ్బా, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి నాకు. అండ్ నవ్య ఫ్రమ్ గుంటూరు నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ నవ్య, నీకు కూడా ట్రైన్ కూడా కాదు. అండ్ భాస్కర్ పెడల నుంచి సగం రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి పంపించారు శ్రీరామ్దాస్ కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అండి కిషోర్ గారు అని అంటూ మంచి పాటలతో మంచి మంచి ప్రశ్నలతో సందడే సందడి ప్రోగ్రామ్ని చాలా బాగా ఆడుతున్నందుకు, మా చేత ఆడిపిస్తున్నందుకు ధన్యవాదాలు అని అంటూ జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే అది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. అండ్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించారు మనసు అంటూ బట్ కాదు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. రైల్వే మౌలిక సదుపాయాలు, రైలు కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది. రైల్వే ప్రాంగణంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 139 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు భారత్ నెట్ అమలు కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట భారతీయ జనతా పార్టీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఈరోజు విజయవాడలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకొల్లు నుండి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ చేరుకున్నారు. ఇకపై ప్రతి శుక్రవారం ప్రజా పరిష్కార వేదిక హాజరయ్యే ప్రజలందరికీ ఉచిత భోజన సౌకర్యం కొనసాగిస్తామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు. వేసవి సెలవులు శుక్రవారం కావడంతో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 24 జరగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ప్రీ ఎగ్జామ్కు పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, దర్తి అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద పొందే ప్రయోజనాల గురించి గిరిజనులకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చునని అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్. స్టూడియోలో టైం 3:15. అందరి సందర్లో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఏంటి అని చెప్పి. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఈసారి డీకోడ్ చేసినట్టున్నారు ఫాస్ట్ గా, అందుకే ఈసారి ఎక్కువ ఎస్ఎంఎస్ వచ్చినాయి. హాయ్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ షహికాలా ఫ్రమ్ నాగల్దిన నుంచి. రాంగ్ ఆన్సర్, కే లెటర్ అంట. ఎలా? అండ్ ఎన్ ఫాల్గుణ రావు గారు పంపించారు రామకృష్ణపురం నుంచి, శ్రీకాకుళం నుంచి. రాంగ్ ఆన్సర్. అండ్ నది అంట ఓల్డ్ గుంటూరు, సారీ, ఓకే, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అంకయ్య ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ దూరం 1300 కిలోమీటర్లు కృషి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కన్ హనీ. ఆల్మోస్ట్ ఆన్సర్ లాగే ఉంది బట్ ఆన్సర్ మాత్రం కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్. అండ్ గోలకాడ్ నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప అండ్ జయమ్మ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, రైట్ ఆన్సర్. అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ మనహర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చిలుకు నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ పి జానకి రామ్ పంపించారు, ట్రైన్ కాదు కదా. అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రేళ గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే ప్రసూన హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ నైతుల్లో భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుండి అరవిందా లహరి గురు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీదిన్, స్నేహాబాను జనీదిన్ రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్యా ప్రతిరోజు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ వసంత తిరుపతి నుండి. అండ్ కాకి డీకొండ ప్రసాద్ పంపించారు నాగూర్బాయి, ఆన్సరే కదా నాకు అర్థం అవ్వలేదు, మొత్తానికి రాంగ్ ఆన్సర్ అది. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన నుంచి నర్సన్న శివగంగ ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కాదు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు కృపాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అంటూ పంపించారు చెప్పులంట, సాంబశివ పంపించారు గన్నవరం నుంచి బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రైల్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్మన్గూడ నుంచి పంపించారు దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి, రైట్ ఆన్సర్. అలాగే కాశీ నుండి కలకత్తా వరకు కదలకుండా పోయేది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. అండ్ తెలియదు సార్ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి, నేను చెప్తాను సుధా. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరేశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు రైట్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సార్ అంటూ యాదగిరి రాజేష్ ఫ్రమ్ గుల్బర్గా కర్ణాటక నుంచి పంపించారు. అండ్ రాజు ఫ్రమ్ యాదగిరి, ఇద్దరు ఒకే మెసేజ్ లో రెండు ఊర్ల నుంచి పంపించారు అనమాట, మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, బహుకాల దర్శనాలు ఎలా ఉన్నారు? రామలగోట్ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ సార్ మీ యాంకరింగ్ చాలా బాగుంది సార్, టైం వేస్ట్ అవ్వకుండా ఉందంట, థ్యాంక్ యూ సో మచ్. రామ కార్తీక వెన్నెల వల్లి తులసి రాఘవేంద్ర వీళ్ళందరూ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జమలయ్య దొడదేవరపా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు ఊహల్లో వెళ్ళి రావడమే అంట బట్ అది కాదు ఆన్సర్. అండ్ కా అనే లెటర్ అంట మూర్తి సాగర్ నేరేడు చెల్ల నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ రైల్వే ట్రాక్ అంట లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుండి బట్ రాంగ్ ఆన్సర్. రైల్వే ట్రాక్ అనేది కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది పంపించారు అండ్ ఆన్సర్ కి కూడా కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది అది. కాశీ నుండి కన్యాకుమారి వరకు పోయేది, ఐ మీన్ కాశీ నుండి కలకత్తా వరకు పోయేది కదలకుండా పోయేది దారి అన్నమాట, అంటే ఆ రోడ్, దారి రోడ్డు ఏదైనా సరే. చాలా మంది రైల్వే ట్రాక్ రైల్వే రోడ్డు అన్ని పంపించారు, అవి కూడా ఆన్సర్సే. అండ్ కుసుమ అంబర్నగర్ నుంచి భూమి ఆర్ దూరం అంట, ఇది కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సరే. 3:35 స్టూడియోల టైం, మనం ఉన్నాం సందడే సందడిలో. 5th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. సో ఈసారి కూడా సామెతే, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది అని సామెత. ఏంటా ఇది అది తెలిస్తే 0866243814 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది. సో దోచుకుని పోయిన వాడు ఏమయ్యాడు, దొరికిన వాడు ఏమవుతాడు తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను అండ్ మనమున్నాం సందడే సందడిలో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలో

0: అలాగే విభూభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:15:17 మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్? యాక్చువల్గా సామెత ఇది, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది అని చెప్పి చాలా మందికి తెలుసు అనుకుంటా. చాలా ఆన్సర్స్ వచ్చినాయి. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి, శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు, కనకారావు గారు పెడన నుంచి, అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి, అండ్ తిరుపతి దేవసేన పంపించారు తిరుపతి నుండి, అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి, అండ్ లక్ష్మి గుంటూరు నుండి వజ్రాల వెంకటరెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి, అలాగే కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వీర రాఘవర్షిత్ అని పంపించారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ మూర్తి సాగర్ నేరేడు చెల్ల నుంచి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ పంపించారు తులసి రాఘవేంద్ర రామకార్తీక వీళ్ళందరూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ దసగే సంధ్యా ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ ప్రసూన గచ్చిపోలు నుంచి, అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే కొంగల గ్రామం నుంచి పంపించారు అరవింద లహరి గురు వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుంచి దుబాయ్ షేక్ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్యాంక్ కాలనీ నుండి పంపించారు సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్, అండ్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సాయి కుమారి ఫ్రమ్ రామనగర్ దొరికినోడు ఓకే రైట్ ఆన్సర్, అండ్ ఎన్ ఫాల్గుణరావు రామకృష్ణపురం నుంచి పంపించారు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ జమలయ్య దొడదేవరపావు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కాకాని నుంచి పద్మశేఖర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్, అలాగే పూర్ణచంద్రరావు గారు శైలజ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఎవరు? రమ. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ డీకొండ ప్రసాద్ నాగూరుబాయ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోర్లకా నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ రాంగ్ ఆన్సర్, అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ వీళ్ళందరూ పంపించారు నాగల్దిన నుంచి వరలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్, అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఉమామహేశ్వరి ఫ్రమ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మోరంపూర్ నుండి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి, అలాగే రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ బిజ్లీ వెంకటేశ్వర శ్యామల, అండ్ 5వ ప్రశ్నకు సమాధానం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కన్ హనీ సగన్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దమ్మోజి వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జగ్వి అండ్ హసీనా ఫ్రమ్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ దామల చిన్నమస్తన్రావు గారు పెద్దమస్తన్రావు గారు మంగళగిరి నుంచి, అండ్ పంపిన వారు అని అంటూ అభి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అలాగే దోచుకున్న వాడు బాగానే ఉన్నాడు, దొరికిన వాడు బలైనాడంట కొత్త రకం సామెతోటి పంపించారు వీరకనకరావు గారు వీరభద్రపురం నుంచి, ఇప్పుడు కాదు రాంగ్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అని అంటూ రాజు మెల్గిరి యాద్గిరి రాజేష్ సాగర్ గుల్బర్గ కర్ణాటక నుంచి, జస్ట్ కామెడీ సామెత మేము కర్ణాటక సామెత పంపించారు మొత్తానికి, తర్వాత చదువుతాను నేను ప్రశాంతంగా, బట్ ప్రోగ్రామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ సూపర్ సాంగ్స్ అని అంటూ పంపించారు, థ్యాంక్స్ ఏ లాట్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి, అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ కాదు సగమే రైట్ ఆన్సర్, అండ్ అలాగే మరయ్య కర్లాపూర్ నుంచి పంపించారు అసలు ఆన్సర్ ఏది, అండ్ వసంత చక్రాల తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస రేణుగుంట నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కూడా నమస్కారం. బట్ ఆన్సర్ మాత్రం లేదు. అండ్ 3:19:35 స్టూడియోల టైం మనం సందడే సందడిలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, దోచుకుని పోయిన వాడు ఇది, దొరికిన వాడు అది అని సామెత అని చెప్పాను. దోచుకుని పోయిన వాడు దొర, దొరికిన వాడు దొంగ అనమాట. సో అది రైట్ ఆన్సర్. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో ఒకటి ఐదు మూడు కలిపితే కలిశారు అని అర్థం వస్తుంది, అండ్ నాలుగు ఐదు ఆరు కలిపితే ఆమె అని అర్థం వస్తుంది, అండ్ మూడు నాలుగు ఐదు ఆరు ఐదు కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది, అండ్ ఒకటి రెండు ఆరు ఐదు కలిపితే మరింత లేదా మరిన్ని అని అర్థం వస్తుంది. ఏంటది, ఒక తమిళ సినిమా విన్నట్టుంది కదా, చాలా సింపుల్ గా నీట్ గా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి క్లూస్ అన్ని కూడా. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 153 కలిపితే కలిశారు, అండ్ 456 కలిపితే ఆమె, అండ్ 3 4 5 6 5 కలిపితే

సో మళ్ళీ చెప్తున్నాను, 153 కలిపితే కలిశారు, 456 కలిపితే ఆమె, 34565 కలిపితే అక్కడ, అండ్ 1265 కలిపితే మరింత లేదా మరిన్ని అని అర్థం వస్తుంది. ఏంటది డీకోడ్ చేసి నాకు పంపిస్తూ ఉండండి 0866 2488 148 నంబర్కి.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్ అంటే, సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చూద్దాం మరి అందరూ డీ కోడ్ చేశారో లేదో. ప్రీవియస్ క్వశ్చన్ కి సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పెడన జోగనందర కాలేజ్ నుంచి రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి, అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రాంగ్ ఆన్సర్ కదా, అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు. గజిబిజిగా అనిపిస్తూ ఉందయ్యా అంట, మరి గజిబిజిలో నుంచే ఆన్సర్ తీసుకురావాలి మీరు. నేను డీటెయిల్డ్గా అడిగాను, చాలామంది పెడుతూ ఉంటారు ఆన్సర్స్ అయితే, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. అండ్ అతను ఆమె అక్కడ మరింతగా నాకైతే కొత్త రకం ఆన్సర్ పంపించారు, రామకృష్ణపురం నుంచి ఎన్ ఫాల్గుణరావు గారు, బట్ ఆన్సర్ అది కాదు. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్, అండ్ వీరరాఘవ వర్షిత్ రవి తార వీళ్ళందరూ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ వజ్రాల వెంకటరెడ్డి గారు ఐ ఆమ్ ఇన్ జర్నీ. సో నో పెన్ పేపర్ అంట, పెన్ పేపర్ లేకపోతే ఏంటి ఫోన్లో చక్కగా టైప్ చేసి డీ కోడ్ చేసి పంపించండి. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ తికమకగా ఉంది నాయన అంటూ సుబ్బరామయ్య గారు పంపించారు గన్నవరం నుండి. సో నీట్గా క్వశ్చన్ ఏం చేస్తారంటే, నేను క్లూస్ ఇస్తాను కదా, క్లూస్ని నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి గురు వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి రామకార్తీక వెన్నెలవల్లి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు నుంచి నజరుడు అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే దస్తగిరి సందేప్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మునగా సాంబశివరావు గారు మంగళగిరి నుంచి పంపించారు, దామల్ల చిన్నమస్తన్రావు గారు పెద్ద మస్తన్రావు గారు, బట్ ఓకే రైట్ ఆన్సర్. అలా ఎలా పంపించారండి విడివిడిగా లెటర్స్ని. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు దమ్మోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు విజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మాకు అంత నాలెడ్జ్ లేదు, మేము స్మాల్ సైజ్ కిడ్స్, వారంపూర్ నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి అని పంపించారు. సో నేను చెప్తున్న ఆన్సర్ ఏంటో అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహమాణ జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అని అంటూ రాజేష్ సాగర్ గుల్బర్గ కర్ణాటక నుంచి పంపించారు. మేము కర్ణాటక నుంచి కర్నూలుకి పని మీద వచ్చాం, కానీ మీ ప్రోగ్రామ్ వింటూ మేమంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, పాటలు కూడా సూపర్గా ఉన్నాయి అని అంటూ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు అండ్ రాజేష్ మీ అందరికి కూడా. అండ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్ అండ్ ధీరజ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మీ అందరికీ, అండ్ కుసుమా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ మలన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ నిన్న నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. మీ పేరు ఊరు ఏది ఏమీ లేవు, బట్ ఆన్సర్ పంపించండి అట్లీస్ట్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే, ఈ వరల్డ్ లో ఎవరికైనా సరే ఫస్ట్ ఇష్టమైన వ్యక్తి అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే తను లేకపోతే అసలు మనమే లేవు. ఏంటా ఆన్సర్ అంటే మదర్ రైట్ ఆన్సర్. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అంటే బ్యూటిఫుల్ మదర్, అది సంగతి. అండ్ 327 దాటి 47 సెకండ్స్ స్టూడియోలో టైం. సెవెంత్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి ఒక పొడుపు కథ తీసుకొచ్చాను మీ అందరి కోసం, చాలా మంది అడుగుతూ ఉంటారు కదా పొడుపు కథలు కూడా కావాలని. పచ్చని మేడలో తెల్లని కుర్చీలు ఉన్నాయి, అండ్ తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు కూడా ఉన్నారు, ఏంటది తెలిస్తే 0862-43-814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మదర్ అంటూ పంపించారు, సూపర్ రైట్ ఆన్సర్. సో పచ్చని మేడలో తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు, ఏంటది డీ కోడ్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

ఎటువంటి చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:31:42 అని మనం సందడే సందర్లో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్ అంటే, సో పచ్చని మేడలో తెల్లని కుర్చీలు, తెల్లని కుర్చీల్లో నల్లని దొరలు అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, అందుకే ఆన్సర్స్ అన్ని కూడా ఎక్కువ వస్తున్నాయి. అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు నుంచి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, కేదర్ విరేష్ గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పేడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి కార్తీక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ భాస్కర్ పేడన నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే కాకాని నుండి పద్మశేఖర్ బుక్ కాదు కదా అండ్ కొంకల గ్రామం నుంచి అరవింద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ జయం భాష కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్యాపురద్దు నుండి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే లలిత మురళి ఫ్రమ్ కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అల్మాన్గూడ నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి అండ్ శ్రీవాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ అండ్ సార్ ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు గారు, కమల, మానస వీళ్ళందరూ పంపించారు బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ ఫణిసత్తి శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ 7వ ప్రశ్నకి జవాబు అని అంటూ 2 ఆన్సర్స్ పంపించారు 6th and 7th క్వశ్చన్స్కి, హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మీ, నిష్కన్ హని అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, పెద్దమస్తన్ రావు గారు రైట్ ఆన్సర్ అండ్ రాత్రి ఇదే ప్రశ్న వేరే రకంగా అడిగారంట, ఎవరు సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి నిన్న రాత్రి, ఓకే అండ్ అలాగే అందుకే ఈజీగా చెప్తున్నారు చాలా మంది అండ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ వీర కనకరావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ తీసుకోండి సార్ జీ వస్తున్నారు, ఏం తీసుకోవాలి నాకైతే అర్థం అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, అలాగే ఎగ్గల రమణ స్వర్ణభారతి నగర్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ వంశీరాజ్ గుంటూరు

నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ గుడ్ ఈవినింగ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ సీత కాదు చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఎల్ఫాన్ ఫాల్గుణరావు రామకృష్ణపురం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ ఆలగడ్డ నుంచి పంపించారు పాలంపోలే గారు రైట్ ఆన్సర్, అలాగే పి జానకిరామ్ పంపించారు నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ సార్ అంటూ కలమందలపాడు నుంచి పంపించారు చంద్రవర్ధన్ రాంగ్ ఆన్సర్, తాటి ముంజులు ఎంత సమ్మర్ అయితే మాత్రం తాటి ముంజులు ఇష్టమైతే మాత్రం అది చెప్తారు కాదు, అండ్ పోల శ్రీనివాస్ కాదు పోలపల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా బట్ ఆన్సర్ ఏది, అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ సీత కాదు సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్య ప్రతీక్ ధీరజ్ నాగల్దిన్న నుంచి రైట్ ఆన్సర్, అలాగే లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుండి, అండ్ గోర్నకాల నుంచి పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ కదా అది సంగతి, అండ్ చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటంటే సీతాఫలం అనమాట, సీతాఫలం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో పెద్ద అంటే అతి పెద్ద సినిమా టైటిల్స్ ఏవైనా రెండు చెప్పండి నాకు, రెండు చాలు లేదంటే ఒకటి చెప్పినా పర్వాలేదు. అతి పెద్ద సినిమా టైటిల్స్, అబ్బా ఏంటి ఇంత పెద్ద సినిమా టైటిల్ ఉందని అనిపించిన టైటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో నుండి ఒకటి కానీ రెండు కానీ మ్యాక్సిమం పంపించండి మీకు తెలిసిన టైటిల్స్. 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

ఆనమీర సూర్యకర్ణ. అండ్ పాతింటి అల్లప్ప జయమ్మ పంపించారు, సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు అంటూ. అండ్ ఎగ్గల రమణ స్వర్ణభారత్ నగర్ నుంచి పంపించారు, ఓకే శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురు అరవింది అంటూ. అండ్ జాగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి జగదేక్ విడవతి లక్సుందరి అని అంటూ. అండ్ శ్రీ రాజరాజేశ్వరి కేఫ్ విలాస్ క్లబ్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి చాలా లిస్టే పంపించారు. లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి నుంచి. అండ్ బ్రో గుడ్ ఈవినింగ్ శశికళ అండ్ సంధ్య ఫ్రమ్ నాగల్దిన్న నుంచి పంపించారు. సహస్రశీర చెడ అపూర్వ చింతామణి అంట. సో టైటిల్స్ చాలా డిఫరెంట్ టైటిల్స్ వస్తున్నాయి. అండ్ మామిడి మీద తొట్టు మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ ఎం మురహరి యశోద జానకిరాజ్ గారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఓకే ఇంకా ఉన్నాయి. అండ్ జగదేవి వీడి అద్దలకు సుందరి అని అంటూ గణేష్ రాజు శ్రీవత్స. అండ్ లాహిరి లాహిరి లాహిరిలో అంటూ సుధా కొత్తగూడెం నుంచి. అండ్ శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అని అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సేమ్ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సేమ్ ఆన్సర్ బళ్ళారి నుంచి పంపించారు, గుడ్ మార్నింగ్ అండి అని అంటూ. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది చిత్ర అనుకుంటా. సేమ్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చాలా ఆన్సర్స్ పంపించారు. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి, మా ఆవిడ మీద మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ. ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు పంపించారు, దానవీర సూర్యకర్ణ అంటూ. అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు అని అంటూ పంపించారు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, దానవీర సూర్యకర్ణ అంటూ పంపించారు. అలాగే శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ప్రేమ్ సాయి వరుణ్ వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సీతాఫలం అంట ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ దానవీర సూర్యకర్ణ అంటూ ఎవరు పంపించారు, బ్రహ్మ మరీంద్ర పేరు చాలా డిఫరెంట్గా ఉంది మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ వీళ్ళందరూ లాహిరి లాహిరి లాహిర్లో అంటూ. అండ్ పి జానకిరామ్ అండ్ ఉమామహేశ్వరి గారు పంపించారు మణికంఠ, శ్రీమద్ విరాట్. చాలామంది ఆన్సర్ పంపించారు అబ్బా. అండ్ సేమ్ ఆన్సర్ మళ్ళీ మొహమ్మద్ జనిద్దీన్, స్నేహబాణి జనిద్దీన్. అండ్ మోరంపూర్ నుండి తొమ్ముగురి నాగరాజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ ఆన్సర్. అండ్ ఆన్సర్ సహస్ర శిరక్షేద అపూర్వ చింతామణి. ఓకే ఇందాక కూడా ఎవరు పంపించారు ఇది, వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి పంపించారు. అండ్ జమలయ్య దొడ్డదేవరపాటి నుంచి పంపించారు, కలవారి కోడలు కనక మహాలక్ష్మి అని అంటూ. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాహుబలి త్రిబులార అంట, ఏంటి మరి అది. అండ్ పోలవల్లి శ్రీనివాస్ రాజన్పేట నుంచి పంపించారు, మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది అని అంటూ. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో కిషోర్ బాబు ఎలా ఉన్నారు, ఆయనకి ఇద్దరు అంట. అండ్ భాస్కర్ పంపించారు చెరుకుపల్లి నుంచి, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు. వై చంద్రవర్ధన్ పంపించారు కలమందలపాడు నుంచి, సేమ్ ఆన్సర్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ, కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే కామర్తి శంకర్ రాజుల మండలం నుంచి మగధీరా అంట. అండ్ శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అంటూ ఫణిసత్య శ్రీ తెనాల నుండి. అండ్ రవికుమార్ కాకినాడ నుంచి, సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి.

విన్నట్టుంది టైటిల్ నాకు మొత్తానికి. ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా, చాలా వెరైటీ వెరైటీ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎనీవే, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఎలాగో మూవీస్ గురించి వెళ్ళాం కాబట్టి నాకు ఒక చిలిపిగా ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు, ఐ మీన్ చిన్నప్పుడనే కాదు, కొన్ని కొన్నిసార్లు పెద్ద అయిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనమాట. ఏంటంటే, మనం ఒక సినిమాకు వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్తాం. ఎప్పుడైనా ఒకసారి ఎలా జరిగిందా మీకు? ఏంటి ఆ సినిమాలు గుర్తుంటే నాకు పంపిస్తూ ఉండండి. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి ఆన్సర్ ఏం లేదు. అండ్ సాహసవీరుడు సాగర్ కన్య అంట ఎవరు మరి పేరు కూడా లేదు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఎన్టీఆర్ గారి సినిమా నాకు తెలుసు, అది వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, నాకు కూడా ఇష్టం సినిమా. అండ్ గణేష్ శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి ఆన్సర్ ఆల్రెడీ చదివేశాను నేను. అండ్ కలిసి ఉంటే కలద సుఖం అని అంటూ శ్రీనివాస్ తిరుపతి నుంచి, సూపర్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్ళారా? తెలిస్తే, ఐ మీన్ తెలిస్తే కదా, గుర్తు తెచ్చుకొని నాకు ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉండండి. 0866-43-8148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:47:59 మనం ఉన్నాం సందరేశ్. మీరు ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకో సినిమాకి వెళ్ళారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు ఏ సినిమాకి వెళ్ళారో. ఎవరు పెడన జోగనందరావు కాలేజ్ నుంచి పంపించారు అప్పలరాజు గారు. ఇది 1986 జరిగింది. అప్పుడు ఉదయం ఆట ఒక సినిమా మ్యాట్నీ నుండి, 3 ఆటలు ఒక సినిమా ఆడేవి. ఓకే, ఉదయం ఆట 1, మ్యాట్నీ నుండి 3 ఆటలు సినిమా ఆడేవి. నేను రాక్షసుడు సినిమాకి వెళ్ళబోయి అపూర్వ సహోదరుల సినిమాకి వెళ్ళారంట. అండ్ కమలాసన్ గారు విజేతల సినిమాకి వెళ్ళాలని వెళ్ళి పొరపాటున టైటానిక్ సినిమాకి వెళ్ళాను, అర్థం కాక నరకం అనిపించారంట. టైటానిక్ సినిమా అర్థం కావడానికి ఏముంది చెప్పండి? ఆ విజువల్ వండర్ని చూడాలి, ఆ ప్రేమని ఆస్వాదించాలి. చాలా ఉన్నాయి టైటానిక్లో ఎంజాయ్ చేయాలంటే. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అలాగే సాహస్ ఓకే ప్రీవియస్ క్వశ్చన్ కానీ మహానటి సినిమాకి వెళ్ళబోయి నేర టికెట్ సినిమాకి వెళ్ళాం, కుబేర సినిమాకి వెళ్ళబోయి కన్నప్ప సినిమాకి వెళ్ళారండి. కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి, రామకార్తిక్ వీళ్ళందరూ పంపించారు. సూపర్ సార్, మీ ఆలోచనలకి

ఈ సూపర్ వెరైటీ వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అనంతపురం చంద్రరాజ గారు శ్రీకాంత్ మూవీ శ్రీకృష్ణకు వెళ్ళాలని మరొక సినిమాకు వెళ్ళడం జరిగిందంట. అలాగే తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు అటువంటిది ఏదీ లేదయ్యా అంట. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, కలెక్టర్ గారు అబ్బాయి మూవీ చూడడానికి వెళ్ళాను కానీ అక్కడ టికెట్ దొరకపోవడం వల్ల ఆ రోజు విడుదలైన సహస్ర సామ్రాట్ మూవీ చూశాను. ఓకే, ఇంటెన్షనల్ గా మీరు ఆ సినిమాకి వెళ్ళారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక సినిమా అనుకోని పొరపాటున ఇంకో సినిమాకి వెళ్ళిపోయిన సినిమాలు ఏంటి అని చెప్పి, మొహమ్మద్ జనీదీన్, స్నేహబాణ జనీదీన్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కనకారావు గారు పడన నుంచి బ్రూస్లీ ఎంటర్ ది డ్రాగన్ మూవీకి వెళ్తే వేరే మూవీ వస్తుంది, నిద్రపోయారంట. అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు, అత్తడ్ ఓకే, అత్తకు యముడు అమ్మాయికి మొగుడుకు వెళ్ళి యముడికి మొగుడు చూసి వచ్చారంట, సూపర్. 1984లో చాలానే జరిగింది. అండ్ వై చంద్రవర్ధన్ కావలమందలపాడు గ్రామం నుంచి పంపించారు, మూవీ నేమ్ కళింగ అంట. కళింగకు వెళ్ళబోయి వెళ్ళారా లేకపోతే కళింగకు వెళ్ళి వేరే సినిమాకు వెళ్ళబోయారా? అండ్ మండు మధుకుమార్ లక్ష్మీదేవి సాలిగాలి వెంకటనగర్ నుంచి మంగళవారం సినిమాకు వెళ్లాల్సి ఉంది, ఆదికేశవ చూశారంట, సూపర్ అబ్బా ఇది మాత్రం. అండ్ రవికుమార్ కాకినాడ నుంచి ఫ్యామిలీతో భరత్ అనే నేను సినిమాకు వెళ్ళాలనుకుని లాస్ట్కి మహానటి సినిమాకు వెళ్ళాం. ఎనివే, ఇది కూడా మంచి చాయిసే కదా, మహానటి చూసి వచ్చారు. అండ్ పరుగు మూవీకి వెళ్ళి కంత్రి మూవీ చూశారంట సుధా కొత్త నుంచి. అండ్ కిషోర్ బాబు అప్సరాకి వెళ్ళాం పోస్టర్ చూసి చిరంజీవి మూవీ అని, లోపలికి వెళ్ళి వెళ్ళాక వేరే మూవీ చిరంజీవి మూవీ నెక్స్ట్ డే నుంచే అని తెలియక ఓకే వేరే సినిమాకి వెళ్ళారు. అండ్ అలాగే దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి విజయవాడలో శాంతి ప్రశాంతి సినిమా హాల్లో ఒక సినిమాకి బదులు వేరే సినిమాకి వెళ్ళారంట. అండ్ లేదు కిషోర్ గారు, మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా జరిగిందా అన్నట్టు లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుండి. నాకు ఒకసారి జరిగింది, అదేంటి ఆ సినిమా ఏంటని చెప్తాను నేను తర్వాత. అండ్ వంశీరాజ్ గుంటూరు నుంచి కలిసిందన్నకు వెళ్ళబోయి మా పెళ్లికి రండి సినిమాకి వెళ్ళాను, పిచ్చ బోరింగ్ మూవీ అంట. అండ్ అలాగే కుబ్జం మూవీ చూడాలని ఆది మూవీ చూశారంట గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి. అండ్ కిరాయి దాదా సినిమా చూద్దామని వెళ్ళాము, టికెట్లు అందక వెంకటేష్ గారి రక్త తిలకానికి వెళ్లారంట పాలెం పోలయ్య గారు 1989లో. అండ్ అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఈ మధ్య జరిగింది బ్రో, వాల్తేరు వీరయ్య సినిమా అనుకుని విజయ్ వారసుడు చూశారంట, సూపర్ అబ్బా. అండ్ చిన్నప్పుడు సినిమా టికెట్ పూర్తి హాల్ నుండి హౌస్ఫుల్ బోర్డు టాకీస్ ముందు బోర్డు తగిలిస్తే చాలాసార్లు వేరే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి అని అంటూ చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటి సందర్భాలు చాలానే ఉంటాయి. బట్ నేను అడిగింది ఏంటంటే అనుకోకుండా ఒక సినిమా అనుకుని ఇంకొక సినిమాకి వెళ్ళడం, ఇన్ కేసు ఒకసారి ఒక సినిమా టికెట్లు తీసుకున్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో సినిమా ప్లే చేస్తూ ఉంటారన్నమాట. అండ్ విజయవాడ రాజులో శివ హిందీ ఆడుతుంది, యువరాజులో రాజా విక్రమార్క ఆడుతుంది. ఫస్ట్ టైం విజయవాడలో సినిమా చూడటం, రాజా విక్రమార్క బదులుగా శివాకు వెళ్ళాము అని అంటూ రవి గణవరం నుంచి, సూపర్. అండ్ యగ్గల రమణ గుంటూరు నుంచి పంపించారు, అన్నయ్యకు వెళ్దాం అనుకుని పొరపాటున క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాకి చూసాము, తలకాయ నొప్పి అంట. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు వాళ్ళంటారు ఆ సినిమానే కదా, సూపర్ కదా, ఎక్సలెంట్ మూవీ అది. అది తలనొప్పి వచ్చిందంటే ఎలా చెప్పండి. అండ్ ప్రేమనగర్ చూడబోయి గుడిగంటల సినిమా చూశారంట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు. అండ్ ఈడియట్ సినిమాకని వెళ్ళాం, ఇంద్ర సినిమా చూసి వచ్చారంట, గోల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్. అండ్ రెండు సినిమా ఒక దగ్గర టాకీస్ ఉండడం వలన ఒక సినిమా అనుకుని పోయినాము. ఏంటి ఆ సినిమాలు, నేను అడిగింది అదే, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటేశ్వరి గారు. అండ్ తాళి సినిమాకి వెళ్ళబోయి పల్లెటూరు సినిమా టైటిల్ అర్థం అవ్వలేదు నాకు, సో మీ పేరు కూడా అర్థం అవ్వలేదు నాకు. అండ్ జాండ్రపాట్ నుంచి సజ్జా లీలారాణి గారు, ఆన్సర్ సురేష్ మహల్లో మనం సినిమాకి వెళితే స్క్రీన్ వన్లో అక్కడప్పుడు కుల్ఫీ సినిమా వచ్చిందంట, నాకు అర్థం కాకనేది అదే చూసే టైంలో, ఏంటంటే రెండు స్క్రీన్స్ ఉన్నాయని తెలియదంట. ఓకే మనం కానీ వెళ్ళి, అసలు నాకు పేరు కూడా తెలియదు కుల్ఫీ అనే సినిమా వచ్చిందని. అండ్ చంటి సినిమాకి వెళ్ళబోయి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళారంట, కొంగల గ్రామం నుంచి అరవింద గురు. అండ్ 1991లో ఆషికి సినిమాకి వెళ్ళాం మ్యాట్నీ షోకి. అలాగే మరి అశోక్ ఆ సినిమాకి వెళ్ళాలని అనుకున్నాము కానీ ఆ సినిమా కుదరకపోవడంతో గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళామని అంటూ బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మహానటి సినిమాకి వెళ్ళి భరత్ అనే నేను సినిమా చూసామని అంటూ నవ్వుకున్నారంట క్రిష్జీ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కన్ అని, సూపర్. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, బిగ్గెస్ట్ టైటిల్స్ అని చెప్పాను కదా, లార్జెస్ట్ టైటిల్స్, ఆ టైటిల్స్ పంపించారు. ఎనివే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక సినిమా కానీ వెళ్ళి ఇంకో సినిమా చూసారా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది వాళ్ళ సిచ్యువేషన్స్ని, వాళ్ళ మెమరీస్ని నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే ఒక్కసారి జరిగింది నాకు గుర్తు ఏంటంటే, నేను అప్పటికే జోష్ సినిమా ఉంది కదా, నాగచైతన్య జోష్ సినిమా, అప్పటికే నాకు ఆ సినిమా నచ్చి 3-4 times చూసినట్టు గుర్తు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ. అయితే నేనేం చేశానంటే తర్వాత బాణం సినిమా కనుకుంటా, నారరోహిత్ ఫస్ట్ మూవీ బాణం సినిమా కానీ వెళ్ళాం. తీరా చూసిన తర్వాత లోపలికి వెళ్తే అప్పుడు కూడా జోష్ వేస్తున్నారు, ఇదేంటి జోష్ వేస్తున్నాడని చెప్పి ఆల్రెడీ అప్పటికే దాన్ని 3 times
చూసాం జోష్ని, జోష్ వేస్తున్నారని చెప్పి డౌట్ వచ్చింది. బయటకు వచ్చి అడిగితే ఏదో ఒక చిన్న ఏదో ప్రాబ్లం వల్ల మేమే బై మిస్టేక్ ఆ సినిమాకి టికెట్లు తీసేసుకుని వెళ్ళాం, అది మా తప్పే యాక్చువల్గా. సో అలా బాణం సినిమాకి వెళ్ళబోయి జోష్ సినిమా నాలుగోసారో ఐదోసారి థియేటర్లో చూసి వచ్చామన్నమాట. 3:54 ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం. లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 5 కలిపితే సాహస కృత్యం అని అర్థం వస్తుంది, అండ్ 2, 3, 4, 5 కలిపితే తూర్పు అని అర్థం వస్తుంది, అండ్ 1, 3, 5 కలిపితే కొవ్వు అని అర్థం వస్తుంది. ఏంటా ఆన్సర్ తెలిస్తే 0862-438-1414 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్, 1, 2, 3, 5 కలిపితే సాహస కృత్యం, 2, 3, 4, 5 కలిపితే తూర్పు, అండ్ 1, 3, 5 కలిపితే కొవ్వు. ఏంటది తెలిస్తే 0862-438-1414 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం సారీ 3:58:30 అండ్ నేను అడిగిన క్వశ్చన్ 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. కిషోర్ గారు, నేను సినిమాలు ఎక్కువ చూడను, అలాంటిది ఏం జరగలేదంట. సులోచన గారు సూపర్ అండ్ పెడన జోగనందర్ ఒక నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ ఐలవరం నుండి డోకుపర్తి గోపాలరావు గారు పంపించారు. చంటీకి వెళ్ళి మాతృదేవ బావ చూశారంట, ఇంకా ఏడ్చుకుంటూ వచ్చుంటారు నాకు తెలిసి, మామూలుగా ఉండదు. కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి శ్రీవాణి రామకార్తీక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర వీళ్ళందరూ రైట్.

రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుదర్శన మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ హలో కృష్ణి. సో మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, అవునా, డెఫినెట్ గా చెప్తాను. అండ్ దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి, సారీ కిషోర్ అన్న, నాకు తెలియదు అని అంట, దానికి సారీ ఎందుకు, నేనే చెప్తాను దక్ష. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ కిషోర్ సార్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాం, ముత్యాల మాటలు, ముత్యాల పలుకులు, ముత్యాల క్వశ్చన్స్ సూపర్ సూపర్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్, మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి మీన్స్ అలాట్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జరిదిన్, స్నేహబాణి జరిదిన రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు జరిగే 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, పలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు దృశ్య మాధ్యమం ద్వారా 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వృద్ధుల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వయోవృద్ధుల కోసం జీవన్, జాయింట్ ఎల్డరీ ఎంపవర్మెంట్, వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ మొబైల్ అప్లికేషన్ను, శతాయు సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ జెరియాట్రిక్ కేర్ గివర్ డాష్ బోర్డును ప్రారంభించింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో 17 ఎకరాల్లో సమీకృత సేంద్రీయ సాగు చేస్తూ పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల సాగుతో స్థిరమైన ఆదాయం పొందుతున్న రైతును ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. రసాయన ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. జూన్ జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆల అయోధ్యరామరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. లండన్లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపిక చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తర్వాత ఈ పదవికి ఎంపికైన 2వ భారతీయుడైన. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 19,840,000 రూపాయలతో చెక్కులను లబ్దిదారులకు అందించినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. రాజధాని నగరం నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్లు తదితర అభివృద్ది ప్రాజెక్టు నిమిత్తం భూ సమీకరణ చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేశామని అడిషనల్ కమిషనర్ భార్గవతేజ గ్రామస్తులకు వివరించారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:15 అండ్ మనమున్నాం వివిధాలు. సో వివిధాలో ఒకే హీరో సాంగ్స్ ప్లే చేస్తాను అండ్ ఆ హీరో ఎవరు ఆ పాటలు ఏంటనేవి డెఫినెట్ గా చెప్తాను. మంచి ప్లేలిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ లాస్ట్ క్వశ్చన్ అడిగాను, 5-letter ఇంగ్లీష్ వర్డ్. కొంకల గ్రామం నుంచి అరవింద గారు రైట్ ఆన్సర్ అండ్ చిలుకు నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కామర్తి శంకర్ రాజుల నుంచి కాఫీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ప్లేట్ అంట ఎప్పుడూ అడిగిన క్వశ్చన్ కి బట్ అది కాదు. అండ్ సందడేస్ అందరి అత్యంత ఆసక్తికరంగా హుషారుగా కొనసాగింది, సూపర్ డూపర్ ప్రశ్నలతో మంచి మంచి పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్న మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహభాణి జనిదిన్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పేరు భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఈరోజు సందడేస్ అందడి 10 ప్రశ్నలతో మమ్మల్ని పరుగులు పెట్టించారు, అంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలిగా కిషోర్ అంటే అంటూ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు, దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మీ ఫేవరెట్ సాంగ్స్ వేయండి, అవి విని ఆనందిస్తాం. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హనీ, క్రిష్జీ సందడేస్ అందరి హుషారుగా ఉంది, మా అందరి పేర్లు చదవడం చాలా హైలైట్ అని అంటూ. సో మీరు ఇప్పుడు ఇలా అంటే మిగతా వాళ్ళందరూ మా పేర్లు చదవలేదంటారు, అలా ఏం లేదు, నాకు ఆ ఫ్లోలో ఆ టైంకి ఎన్ని అయితే వీలైతే అన్ని పేర్లు చదివేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ బాయ్ క్రిష్జీ, అబో ఎన్ని ముత్యాలో మీ మాటల్లో ఉన్నాయి కదా అంట, అలాంటి ముత్యాలు ఉంటే నాకు కూడా పంపించండి, నాకు కూడా చాలా యూజ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముత్యాల దండ వేసుకుంటారంట సుధా కొత్తగూడెం నుంచి, థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీన్స్ ఎలాట్ సుధా. అండ్ బ్రో గుడ్ ఈవినింగ్స్ అంటూ సంధ్య ప్రతీక్ ధీరాజ్ ఫ్రమ్ నాగల్దిన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అని అంటే ఫీస్ట్ అనమాట, FEAST ఫీస్ట్ రైట్ ఆన్సర్. అందరూ కూడా రైట్ ఆన్సర్ గెస్ చేసి పంపించారు కాబట్టి మీ అందరి కోసం ఈ ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టాను. అండ్ ఈ రోజు వివిధాలో ఒకే హీరో సాంగ్స్ ప్లే చేస్తాను అండ్ ఆ హీరో ఎవరు అని అంటే శర్వానంద్ అనమాట. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను బ్యాక్ టు బ్యాక్. వింటూ స్టే ట్యూన్డ్.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా వివిధాలో ఒకే హీరో సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. అండ్ ఆ హీరో ఎవరు అని అంటే శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ మా పేర్లు మాత్రమే కాదు కృషి, మన శ్రోతలందరి పేర్లు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ అని థ్యాంక్ యూ సో మచ్. అలాగే కృషన్న ఓకే దక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఏం చదువుకోక్కర్లేదు, మనం చదివిన చదువు ఉంటే చాలు, అదే మనకు అన్ని నేర్పిస్తుంది అండ్ థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్కి. అండ్ ఒంగోలు నుంచి శ్రీనివాస్ కమల పంపించారు, నేను అడగలేదు క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే ఎనీవే. అండ్ బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:52. మనం ఉన్నాం వివిధాలు. బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీస్. శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి లవ్లీ సాంగ్స్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీ జాను నుండి. ఈ సాంగ్ వింటూ స్టడీ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రామ్ లో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్ కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెన్నెల ప్రోగ్రామ్ లో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతన్తో. ఫస్ట్ ఈస్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వాటిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమీ షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతాది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోష పెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్లు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు. వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి.
విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు. మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లియింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లియింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్, ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికి ఒక పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి. ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలేదో తెలియదు. అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు. ఈ మాటలు వాస్తవమే, అయినా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్య అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక టోన్ అసలు ఇంకో మన ఏంటంటే సీలింగ్కి అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు, ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉండరు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ ఆఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జూనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ స్వర సందేశాలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నెంబర్ గానీ, MyGOV.in వెబ్సైట్ ద్వారా కానీ, నరేంద్ర మోదీ యాప్ ద్వారా కానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పీఎన్జీ గ్యాస్ విస్తరణను వేగవంతం చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతిలో ఒక సమీక్షలో పేర్కొన్నారు. జనాభా గణన 2027 కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ కోరారు. జనాభా గణనకు సంబంధించిన సమాచారం, సందేహాలు లేదా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1855 సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పట్టా, ఇంటి పన్ను, రసీదు చూపిస్తే చాలు. కేటాయించిన 10 ఏళ్ల తర్వాత అసైన్డ్ భూముల్ని అమ్ముకోవచ్చు. ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అది 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న మార్గదర్శకాలు జారీ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 75415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23719 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 63 పైసలు బలపడి 95.73 రూపాయలకు చేరింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం నుండి తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ఎంపీ ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితా

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవు మారాని. కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 287,000 కోట్ల రూపాయల డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు ఈరోజు ప్రకటించింది. వెనుకబడిన తరగతుల్లోని ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ది చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించాలని కోరడంపై సుప్రీంకోర్టు ఈరోజు అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉన్న పిల్లలకు వీటి అవసరమేంటని ప్రశ్నించింది. ఎవరెస్టు పర్వతారోహణ ముగించుకుని దిగువకు వస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఇలా ఉండగా బుధవారం ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో 274 మంది పర్వతారోహకులతో ఎవరెస్టును అధిరోహించిన బృందంగా వీరు ఒక కొత్త రికార్డును నెలకొల్పారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జిల్లా యాదవరి మండలంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేసిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం శ్రీశక్తి రద్దు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 107 మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటును చేపట్టిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీలలో నూతనంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం బాపట్ల పట్టణంలో ఈరోజు శాసనసభ్యులు నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్టంలోని వివిధ రంగాల్లో కాంట్రాక్టు కార్మికులుగా ఆప్కాప్ సంస్థలో పనిచేస్తున్న వారికి తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ 7 గంటలకు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 6:33 అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనమంతరం ఎంటర్ అయిపోయాం కృష్ణా తీరంలోకి. ఎప్పట్లాగే కృష్ణా తీరంలో మీరు మెచ్చే ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి అంతకంటే ముందు చిన్న సజెషన్, ఎండలు ఉన్నాయి కదా, మరి ఎండల్లో మన పనులు ఆపుకోవటం కంటే తప్పదు అనుకుంటే కంపల్సరీ జాగ్రత్తలు తీసుకుంటూనే మీ పనులు చేసుకోండి, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఎప్పట్లాగే ఒక లెజెండరీ ఫిలిం పర్సనాలిటీతో మీ ముందుకు వచ్చేసాను. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గాత్రంతో, అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేసిన నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషల్లో కలిపి మొత్తం 7,000 పైచులకు పైగా పాటలు పాడిన అచ్చ తెలుగు వాడు సంగీత రంగానికి తెలుగు తెరకు ఎనలేని సేవలు అందించిన ఒక సింగర్ గురించి, నేపథ్య గాయకుడి గురించి ఈరోజు చెప్పేస్తాను. మరి ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను మీరు గెస్ చేయగలరా? ఎందుకంటే చిన్న క్లూ ఇచ్చేస్తాను. ఒక వివాహ భోజనంబు అన్న, సరదా సిగరెట్ అన్న, అయ్యో చేతులు డబ్బులు పోయిన అన్న, ఆయన గడవ నుంచి మాత్రమే అంత గంభీర్యమైన పాట మనం వినగలిగాం. మరి ఇన్ని క్లూలు ఇచ్చేస్తాను కదా, మీరు గెస్ చేస్తే ఆయన పేరేంటో నాకు చెప్పేసేయండి. ఈ పాట విన్న తర్వాత, ఈ పాట కూడా ఆయనే పాడారు, ఆ పాట మీకోసం ప్లే చేస్తాను.

సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనా. భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏ విధి

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: ఇదిలా ఉండగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 100,00,000,00,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
2: సుమారుగా 975 మందికి హోమ్ గార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజన్ గానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

0: కానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 లాక్స్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
1: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20,77,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ ఎంఎస్ఎం రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
2: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు నరకృష్ణ తీరులో మీ రెడో ఫ్రెండ్ జానితో. మరి నేను కొన్ని క్లోలు ఇచ్చి ఎవరి గురించి చెప్పబోతున్నాను అని అడిగినందుకు మరి కొంతమంది పంపించేశారండి. నెల్లూరు జిల్లా నందవరం నుంచి సిహెచ్ శ్రీనివాసరావు స్వరూపరాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ నెక్స్ట్ వచ్చేసి పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల, వీరిద్దరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మీరు చెప్పినట్టే ఆయన ఎవరో కాదండి, మాధవ పెద్ది సత్యం గారు. మాధవపేద సత్యం గారు 1922 మార్చి 11 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం బ్రాహ్మణ్ కోడూరు గ్రామంలో జన్మించారు. ఈయన 8 ఏళ్ల వయసు నుండి రంగస్థల నాటకాల్లో నటించారు. తెలుగు రంగస్థలంపై మల్లాది సునారాయణ నాటక బృందంలోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర కొన్ని పాత్రను అద్భుతంగా పోషించి పేరు తెచ్చుకున్నారు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యంను తనతో పాటు మద్రాసు తీసుకెళ్లి తాను నాగిరెడ్డితో కలిసి విజయ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న షావుకారు చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఈయన తొలిసారిగా వెండతెరపై హిందీ తమిళ ద్విభాష చిత్రం రామదాసులో కనిపించారు. ఈ సినిమాకు 2 భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలను తానే స్వయంగా పాడారంట. ఇది మాధవపెద్ద సత్యం గారు. ఈయన గురించి మరిన్ని విషయాలు పాటలు వింటూ మనం షేర్ చేసేసుకుందాం. మరి మీకోసం వచ్చేస్తుంది ఆయన పాడిన ఒక సూపర్ సాంగ్.
4: వివాహ భోజనంబు

అయ్యారు ఊరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారు ఊరెలిల్ల ఒక్కోరే అరిసెల్లల్లా ఎల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు.

నటులందు ఒక్కేణి పోని ఇందు బలేది లేది ముందు ఇలెల్ల నాకే విందు దివాక భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్క నాకే ముందు.

మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు వస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల మాది బిందు ఓహో.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణతీరంలో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. ఈరోజు మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మాధవపెద్ద సత్యం గారి గురించిన కొన్ని విషయాలు కృష్ణతీరంలో తెలుసుకుంటున్నాం. మాధవపెద్ద సత్యం గారు షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారండి. ఈ సినిమాలో సత్యం గారు ఒక గుడ్డివాని పాత్ర పోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు ఆయనే పాడారు. ప్రసిద్ధమైన అయ్యయ్యో జేబులో డబ్బులు పోయినే మరియు మాయాబజార్ సినిమాలను ఇప్పుడు మీరు విన్న పాట వివాహ భోజనంబో ఈయన మధుర కంఠం నుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన మాధవపెద్ద సత్యం గారు ప్రధానంగా గాయకుడే అని చెప్పాలి. రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది. పద్యం ఆయన గడవలో ఒయ్యారాలు పోయింది. దుర్యోధనుడు, రావణుడు, ఘటోద్గజుడు ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది. ఎస్వి రంగారావు గారు, రేలంగి రమణారెడ్డి ఇలా ఎందరో నటులకు ఆయన కంఠం అమరిపోయింది. పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది. పాడుతున్నది పాత్రలేనా అని అనిపిస్తుంది. పాడుతున్నది పాత్రదారులేమో అనిపిస్తుంది. వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది అనే చెప్పాలి. ఆయన పద్యంలో భావం తొణికిస్తులాడుతుంది. ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది. ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుందని చెప్పాలి. ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది అనటానికి ఆయన నటించిన లేకపోతే ఆయన గాత్రాన్ని అనుకరించి నటించిన పాత్రలే జీవం అని చెప్పాలి. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే, బహు కమ్మగా ఉందనుకుంటే, చీచాయన్నా చిరాకు పడక దుల్ల పరుచుకొని పోయేవాడికి భలే ఛాన్సులే.

తలచే వాడికి భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లకి.

0: మనకే, అది మనకే మనకే మనకే మనకే మమ్మ మనకే.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కృష్ణా థియేటర్లో మీరుడు ఫ్రెండ్ జానితో. 1949లో వచ్చిన లైలా మజ్ను వంటి చిత్రాల్లో నేపథ్య నాయకుడిగా తొలి గుర్తింపు పొందారు సచిన్ గారు. సచిన్ గారి యొక్క గంభీరమైన స్వరం, క్యారెక్టర్ మరియు హాస్యపాత్రలకు ప్రత్యేకంగా సరిపోవడంతో ఆయన ఎక్కడా కూడా వెనుదురుగి చూసుకునే పని లేకుండా పోయింది. 1950 నుండి 1970 వరకు మాధవ్ పెద్ద సత్యం గారి కెరీర్ ఉచ్చస్థితికి చేరుకుంది. ఈ ఫలవంతమైన కాలంలో ఆయన తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిభావంతులైన నేపథ్య గాయకులలో ఒకరిగా నిలిచి ఎన్నో చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. అంతేకాదు, ఆయన గంభీరమైన విలక్షణమైన స్వరం క్యారెక్టర్ మరియు కామెడీ పాత్రలకు ప్రత్యేకంగా బాగా సరిపోయింది. దీని ఫలితంగా ఆయన ఎస్వి రంగారావు, రేలంగి మరియు రమణారెడ్డి వంటి అగ్ర నటులతో అనేక చిరస్మరణీయమైన చిత్రాల్లో ప్లేబ్యాక్ అందించే అవకాశాలు తరచుగా లభించాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కొంగర జగ్గయ్య మరియు పద్మనాభ వంటి ప్రముఖులకు కూడా ఆయన తన గాత్రాన్ని అందించారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరులో, మీరే డిఫరెంట్ జానీతో. మాధవ పెద్ద సత్యం గారు ప్రత్యేకించి పౌరాణిక చిత్రాల్లోని వీరరసం, భక్తిరసం ఉట్టపడే పాటలకు ఆయన గాత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. మహామంత్రి తిరుమరుసు, సహస్ర శరచ్ఛేద అపూర్వ చింతామణి మరియు సింధూరం వంటి చిత్రాల్లో ఆయన నటన, గానం గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఆయన గాయకుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నటుడిగా కూడా తనదైన శైలిలో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీత దర్శకులైన సాలూరు రాజేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు.

0: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్న కృష్ణ తీరులో మీరేడు ఫ్రెండ్ జానితో. మాధవ్ పెద్ది సత్యం గారు, ఎస్వి రంగారావు, రేలంగి వెంకటేశ్వరరావు గారి పాటలన్నీ దాదాపు తనే పాడారంట. ఈయన పౌరాణిక చిత్రాల్లో పద్యాలు పాడటంలో ఈయనే ప్రసిద్ధి. ముఖ్యంగా పీఠపురం నాగేశ్వరరావు గారు, మాధవ్ పెద్ది, సత్యం జోడి కలిపి పాడిన పాటలు తెలుగువారి నోళ్లలో ఇప్పటికీ నానుతూ ఉంటాయి. భలే ఛాన్స్లే భలే ఛాన్స్లే అంటూ ఇల్లెరకులో ఉన్న మజాను తన గొంతులో మన కళ్ళ ముందుంచిన, సరదా సరదా సిగరెట్ అని పాడుతూ ధూమపానం అనర్థాల గురించి హెచ్చరించిన, బలి బలి బలి దేవా అంటూ తత్వాన్ని బోధించిన, అయ్యయో జేబులు డబ్బులు పోయినే అంటూ పేకాట గురించి సరదాగా వాపోయిన, వివాహ భోజనంబు పాట చెవిన పడ్డ మాధవ పెద్ద సత్యం గారి స్వరం మన చెవులకు ఎప్పుడూ వింపుగానే వినిపిస్తుంది. వింటూనే ఉండండి ఈ పాట విన్న తర్వాత మరికొన్ని విశేషాలు.
1: విన్నారా?

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కృష్ణ తెలుగులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. మాధవ్ పెద్ద సత్యం గారు రంగస్థల నటుడు, నటుడు నేపథ్య గాయకుడు. తన 75 ఏళ్ల వయసులో కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంక్రాంతి పండగ పాట పాడి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు మాధవ్ పెద్ద మూర్తి గారు కూచిపూడి కళాకారుడు. ఈయన పేరు మీద తెలుగు సినీ రంగంలో కృషి చేసిన వారికి అవార్డులు ఆయన పేరు మీద ఇస్తారు. అందుకున్న ప్రముఖులలో ఎంఎస్ విశ్వనాథన్, పిబి శ్రీనివాస్ గారు, ఎస్పి బాలు ఉన్నారు. ఫ్రెండ్స్ వింటూ ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కృష్ణ తీరులో మీరేడు ఫ్రెండ్ జానీతో. మీరు ఇంతవరకు రంగస్థల నటుడు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ భాషల్లో కలిపి మొత్తం 7000 పైచిలకు పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అచ్చ తెలుగువాడు అయినటువంటి మాధవ పెద్ది సత్యం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు భరత్ అనే నేను మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
2: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్టంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్దత చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఘాట్ల ఆధునీకరణ, రహదారుల విస్తరణ, యాత్రికులకు

అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించినట్లు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ పేర్కొన్నారు. అలాగే గోంగూరలంక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఈవీఎం గోడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సిబ్బందిని ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రయాణికులకు పర్యావరణ హిత, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలన్న ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం కేంద్రం సహకారంతో 750 కొత్త ఈవీ బస్సులను త్వరలో ప్రవేశపెడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రిసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట సర్వే, ల్యాండ్స్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు బాపట్ల జిల్లాలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 13,731 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆమోదం తెలుపగా ఇందుకోసం 16.47 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్రావు తెలిపారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్ జిల్లా తొరగుడిపాడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే రాష్టంలోని 28 జిల్లాలకు గాను 15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 7:34 అయిపోయింది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు రిలే వింటారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో

0: ప్రపంచ స్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఆర్ సైప్రస్ కే బీచ్ ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఆర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. ఎస్ సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఆర్ భారత్ కే తేజీ సే బడతే షిప్పింగ్ ఆర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్

0: దేశంలో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్ లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్టంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर यह सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 7:00 30 minutes 20 seconds కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనమందరం ఎంటర్పోయాం మనసున్న మనసులో మీ మధ్యది వచ్చే పాటలు వింటూ, అలానే సరదా సరదాగా నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు పంపించే ఆన్సర్లు వచ్చే టైం. యా ఫ్రెండ్స్, మరి ఈనాటి మనసున్న మనసాయిని స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ సాంగ్తో. ఈ పాట వినేసేయండి, తర్వాత నుంచి నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు పంపించేద్దరు కానీ.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో, మీరడే ఫ్రెండ్ జానీతో. ఓకే ఫ్రెండ్స్, మరి మీరంతా రెడీగా ఉన్నారని అర్థమైపోయింది. నేను ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తాను. ఆ పాట పాడిన సింగర్ గాయని ఎవరో తెలిస్తే నాకు వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మీ ఆన్సర్ పంపించేసేయండి. మరి మీకోసం వచ్చేస్తుంది ఆ సూపర్ సాంగ్.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. నేను అడిగిన ప్రశ్న, ఈ పాట పాడిన సింగర్ ఎవరు అని. ఓకే, కనకారావు పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, కోట సాయి ప్రతీప్, భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

నెక్స్ట్ వచ్చేసి పాలెంపోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్తవ, కొనాపూర్ నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఒకే వీళ్ళతో పాటు యాస్మిన్ సాదియా కూడా జాయిన్ అయ్యారు. ఆ నెక్స్ట్ వచ్చేసి వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి. నర్కట్పల్లి మండలం నిమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం అండ్ హేమలత. ఆ తర్వాత పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి ఆయన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ నెక్స్ట్ సివి శ్రీనివాసరెడ్డి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి, ఏలూరు నుంచి. నున్న నుండి ఓకే శ్రీకాకుళం నుండి భాస్కర్రావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనాయతుల, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రేయాన్స్, రుత్విక, వీరంతా కూడా. తర్వాత కానూరు నుంచి తాతారావు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమోహరి, యశోద, జానకిరాజు. పిఎస్ రంగారావు, వెస్ట్ తాంబరం, చెన్నై నుంచి. ఆ తర్వాత ఓకే వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఫ్రెండ్స్, మరి ఇంకొక సూపర్ సాంగ్ నేను మీకోసం వినిపిస్తాను. ఓకే, ఆ నేను వినిపించిన పాటలోనే మీకు క్లూ ఉంటుంది. ఆ పాట వినండి. ఆ సినిమా డైరెక్టర్, దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. నేను వినిపించబోయే పాట ఏ మూవీలోది, మూవీ పేరు అవసరం లేదులే, కానీ ఆ మూవీ ఎవరు డైరెక్ట్ చేశారో గెస్ చేసి పంపించేయండి. మరి మీకోసం వచ్చేసింది ఆ బ్యూటిఫుల్ డ్రాయింగ్.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడ ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు చాలా చాలామంది చాలా ఆన్సర్లు పంపించేస్తారండి. ఓకే, కనకారావు పెడ నుంచి, ఆ తర్వాత షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి, కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి, ఆ తర్వాత నార్కట్పల్లి మండలం నమ్మోని నుండి పున్నా వెంకటేశం, హేమలత, పాలెంపొలయ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, సిఆర్ నగర్ నుండి రాజశ్రీ, రామ్ చరణ్, హేమ, ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల, భవానీపేట గ్రామం కామారెడ్డి, ఆ నెక్స్ట్ దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియాక్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు, ఆ తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వేటపాల రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, కాళా శ్రీనివాసరావు కోదాడు నుంచి, ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్తవ్ కోనాపూర్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్, వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, ఆ తర్వాత పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, కానూరు నుంచి తాతారావు, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రావాలి, రామకృష్ణ, వినేష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి శ్రీ శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, నెక్స్ట్ తిమ్మరాజు రాయదుర్గం అనంతపురం జిల్లా నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంతమంది పంపించారంటే నేను చాలా ఈజీది అడిగానని అర్థమైపోయింది. ఈసారి మీకు చాలా టఫ్ అయింది అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఈ చిత్రం నేను వినిపించబోయే పాట, చిత్రం పేరు అవసరం లేదు కానీ ఈ సినిమా దర్శకుడు డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. మరి ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో చూసేద్దాము. ఓకే, కరెక్ట్. కాళ్ళ శ్రీనివాసరావు, శైలజ, రేణుశ్రీ, సాయి, మనోజ్ కుమార్, ఉమా మహేష్, మహేశ్వర అండ్ ఫలాన్ బాలు, లక్కీ కోదాడ నుంచి, వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు పెడల నుంచి, ఆ తర్వాత నార్కట్పల్లి మండలం నిమ్మోని నుండి పున్న వెంకటేశం అండ్ హేమలత, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకిరాజు, పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య, ఆయస్మిన్ సాదియ, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు, మొహమ్మద్ ఇనాయతుల్లా భావనపేట కామారెడ్డి జిల్లా, షరీఫ్ గన్నవరం నుంచి భద్రాచలం ఏరియా, ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప, నెక్స్ట్ వచ్చేసి వినయ్ కడప నుంచి,

ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి, కొమ్మనేని రాఘవ, మనస, నిఖిల్, గోపిక ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి, నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రేయాన్స్, రుత్విక. ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నెక్స్ట్ ఆశా కోంపల్లి గ్రామం ఎటపాక మండలం. సులోచన కరీంనగర్ నుంచి. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస్తవ కొనాపూర్ నుంచి. రంగారెడ్డి జిల్లా విజయనగర్ నుండి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. ఆలూరు నుంచి తాతారావు, పెడన్ జోగానందరావు కాల నుంచి అప్పలరాజు. ఆ తర్వాత వీర కనకారావు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకొక సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఈ పాట వినండి. ఈ పాట పాడిన సింగర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసేలో, మీరు జాక్ జానీతో. మరి కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాము. కనకారావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి ఈయన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఆ తర్వాత సైదాబి జగ్గైపేట నుంచి తను కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనాయతుల్లా భావనపేట నుంచి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు. గణేష్ రాజు శ్రీవాస్త కోనాపూర్ నుంచి. వీర కనకారావు వీరభద్రపురం నుంచి. నార్కట్పల్లి మండలం నెమ్మోని నుండి పున్నా వెంకటేశం హేమలత. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్. కానూరు నుంచి తాతారావు. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రేయాన్స్ రుత్విక. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల. ఓకే, తర్వాత పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మోహరి యశోద జానకిరాజు. ఆ తర్వాత ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి. యా ఫ్రెండ్స్, మరి వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 7:48 అయిపోయింది. సరే, నేను ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తాను. మీకోసం సూపర్ సాంగ్ నేను ప్లే చేసేస్తాను. ఈ పాట వినండి, ఈ సినిమా. ఈ పాట విని ఈ సినిమా సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించాయి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులో మనసులో మీ రెడీ ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు, ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరనే ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరైనా పంపించేసారు చూసేద్దాము. ఓకే, సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు నుంచి, ఆ తర్వాత కనకారావు పెడ నుంచి, కానూరు నుంచి తాతారావు, ఆ నెక్స్ట్ వచ్చేసి నాగ జగ్గేపేట నుంచి, పెడన్ జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు, ఆ తర్వాత కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి, నిమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, ఆ తర్వాత శ్రీకాకుళం నుండి భాస్కర్రావు, పిఎస్ రంగారావు వెస్ట తాంబరం చెన్నై నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానపేట గ్రామం నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, ఆ తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పాలెంపోలయ ఆలగడ్డ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్తవ్ కొనాపూర్ నుంచి, ఆశ కాపుగొంపల్లి గ్రామం ఎటపాక నుంచి, విజయవాడ నుంచి మల్లికార్జున్, నున్న నుండి సాగర్ శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 7:55 అయిపోయింది. మరి మీకోసం వచ్చేస్తుంది ఒక సూపర్ సాంగ్.

యా ఫ్రెండ్స్, మరి నేను ఈ పాటకి ఏ ప్రశ్న అడగలేదు, ఎవరు ఆన్సర్ పంపించొద్దు, ఎందుకంటే ఆల్రెడీ టైం 7:56 అయిపోయింది. మీరు పంపించినా మీ పేర్ల నుంచి చదవలేను కాబట్టి ఈ పాట విని ఎంజాయ్ చేయండి.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఆఫ్ఘనిస్తాన్ చిన్నారుల ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కోసం 20 టన్ల వ్యాక్సిన్ మెటీరియల్ను కాబుల్కు ఈరోజు భారత్ సరఫరా చేసింది. వేసవికాల నేపథ్యంలో పగటిపూట విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతుందని, విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. గుజరాత్లోని గాంధీనగర్లో బ్రిక్స్ జస్టిస్ మినిస్టర్స్ 2026 సదస్సు జరుగుతోంది. సుస్థిరాభివృద్ది, ఇంధన పొదుపు, కాలుష్యరహిత వాహన వినియోగంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణ సంబంధించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్టంలో 2.5 కోట్ల విత్తన బంతుల పంపిణీకి అటవీశాఖ సన్నాహాలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆత్మకూరులో నిర్మిస్తున్న మొట్టమొదటి మోడల్ ఆలయాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు పరిశీలించారు. త్వరలో ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కోనసీమ ప్రాంత ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధవలేశ్వరం నుండి జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకం కింద 1650 కోట్ల రూపాయలతో చేపట్టిన మొదటి దశ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్పర్సన్ లంక దినకర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలిపారు. భక్తి విశ్వాసాలకు, ప్రాచీన సాంస్కృతిక వైభవానికి గ్రామదేవతల ఆరాధన ముఖ్య భూమిక పోషిస్తాయని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పేర్కొన్నారు. విశాఖ కైలాసపురం పరిధిలో అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో జనాభా గణన ప్రక్రియ ఇప్పటి వరకు 83.26% పూర్తయిందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అమరావతి సచివాలయం నుండి ఈరోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం ప్రసారమయ్యే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 8:42 అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా, మనందరూ వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్ రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.
1: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట ఎదిగి ఒదిగి పయనిస్తూ, కాలంతో పాటు పరుగెడుతూ, గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, మనోరంజితంగా సాగిపోతూ, చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: దేవదాస్ చిత్రానికి సిద్ శ్రీరామ్, రమ్య బెహరా పాడిన పాట, శ్రీవేణుల సాహిత్యానికి సంగీతం మణి శర్మ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: పైసా చిత్రానికి శ్వేతమోహన్, సాయి కార్తిక్ పాడిన పాట వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు,

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే భారత్ మే నివేశ్ లగ్భగ్ డబల్ హువా హై. దోనో దేశో కే బీచ్ ట్రస్ట్ బడా హై. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సే తమామ్ నయీ సంభావనాయే బనీ హై. ఇస్కా లాభ్ ఉఠాతే హుయే హమ్ అగ్లే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ రహే హై.
0: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ది చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय, ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ
0: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్తును సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31

0: 1వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్డ్ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ. నౌ విల్ సీ ద అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2026. యాజ్ ఇన్ ద ఫిగర్, నార్థర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ ద సేమ్ ప్లేస్ యాజ్ యెస్టర్డే, బట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ.
0: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 పాయింట్లు లాభపడి 75415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పాయింట్లు పెరిగి 23719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూ డేట్ ఫిల్మ్ డ్యూర్స్ లో, మీరు ఫ్రెండ్ జానీతో. తర్వాత మీరు వినబోతున్న పాట ఉప్పెన, చిత్రానికి జస్ప్రీత్ శ్రేయ ఘోషల్ పాడింది.

రోబో చిత్రానికి విజయ్ ప్రకాష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, వనమాలి సాహిత్యానికి సంగీతం ఏఆర్ రెహమాన్.

యా ఫ్రెండ్స్, స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 9:00 దాటి 10 సెకండ్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతటితో ఈనాటి డ్యూయట్ ఫిల్మ్ డ్యూయట్ సైనింగ్ అప్ చెప్పేసి మనవంతరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే మధురమైన పాటలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా, మరి మొదలు పెట్టేద్దామా ఒక మంచి పాటతో.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రేమకు భాష అవసరం లేదు. కేవలం కళ్ళతోనే మనసులోని భావాలను పలికించే మధురమైన భావన ఎప్పటికీ మర్చిపోలేని ఒక సుందరమైన జ్ఞాపకం అవుతుంది. హృదయపు లోతులోంచి పుట్టిన ప్రేమను ఎంత చెప్పినా తక్కువే. కలిసి నడిచే ప్రయాణంలో కనులు కలుసుకుంటే ఆ క్షణం వర్ణనాతీతం. ఆ భావానికి సంగీతం అద్ది మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే ఈ పాట ఎస్పి బాలు, పి సుశీల గడవ నుండి ఈ అద్భుతమైన పాట మీకోసం.

మనసుకు ఎంతైనా వింపుగా ఉండే ఆలాపన. ఇంకా చెప్పడం కంటే వింటే అదేదో మనందరం అనుభవించవచ్చు కదా. మరి పాటలోని మజాను మనందరం ఆస్వాదిద్దాం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనిషి జీవితంలో ఎన్నో అనుబంధాలు, మరెన్నో పరిచయాలు, కానీ ఆ బంధాలన్నిటికీ మధురమైన జ్ఞాపకాలుగా మార్చే ఏకైక శక్తి ప్రేమ సొంతం. ఆ ప్రేమ ఎంత మధురమో, ఎంత త్యాగపూరితమో చాటి చెప్పే గొప్ప సాహిత్యం ఆత్రేయ గారి అద్భుతమైన కలం నుంచి జాలువారి పదాలు, ఇళయరాజా గారి మ్యూజిక్, ఇంకా అది ఎలాంటి ఫీల్ అయినా సరే ఎస్పీబీ గారి మధుర గాత్రంలో ప్రాణం పోసుకుని సూపర్ సాంగ్ అవ్వాల్సిందే.

మంచి మనసుకి మధురమైన జ్ఞాపకాలకి వయసుతో పనిలేదంటారు. అలాంటి ఒక అపురూపమైన ప్రేమ భావనను అల్లరినీ గుర్తు చేస్తూ 80ల దశకంలో అందరినీ ఓ ఊపు ఊపిన పాట అని చెప్పొచ్చు ఇప్పుడు మనం వినబోయే పాట. మనసును తాకే మధురమైన జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతమైన గీతం. ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలు, ఎస్ జానకి గారి మధురమైన స్వరాలతో ఎవర్ గ్రీన్ మెలోడీగా మీ ముందుకు వచ్చేస్తుంది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రేమించుకునే ప్రతి జంటకు ఈ పాట ఒక మధురమైన జ్ఞాపకమనే చెప్పాలి. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను అల్లరిని ఎంత అందంగా వర్ణించారు కదా. అల్లరి చూపులతో మొదలై మనసులోని ప్రేమను వ్యక్తపరిచే ఒక అపురూపమైన మధుర గీతం ఇది. మనసును హత్తుకునే ఆ అనురాగాల సవ్వడిని మనం కూడా ఆస్వాదిద్దాం. వేటూరి కలం నుండి జాలువారిన అద్భుత సాహిత్యానికి ఎస్పి బాలు, సుశీలమ్మల స్వరం నుండి మాధుర్యం కలిపిన మాయాజాలాన్ని వినేద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరేడు ఫ్రెండ్ జానీతో. మనసును తాకే మధురమైన జ్ఞాపకాలలో ముఖ్యంగా తెలుగు సినిమా పాటల స్వర్ణయుగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అపురూపమైన పాట ఇప్పుడు వినేద్దాం. ప్రేమంటే ఏమిటో లోకానికి పరిచయం చేసిన మనోహరమైన చిత్రం. ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని ఉత్సాహం, పెదవులపై చిరునవ్వు, మనకు తెలియకుండానే శరీరంలో ఏదో కదలికలు, కాళ్ళు సైతం నాట్యానికి రెడీ అయిపోతాయి. ఓ జోష్ మీ ముందుకు వచ్చేస్తుంది. ఎలారిశ్వరి SP బాలు గళం నుండి ఈ సూపర్ సాంగ్.

No need to hold back my dawn. Hand in hand, let's sail, my dear.

0: భలే భలే నాడాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులామునై నీ అనని దాననాయ్.
1: బడే బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులామునై నీ అనని

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మల్లెల పరిమళాన్ని, మనసులోని మధురభావాలను తన గాత్రంతో అక్షరరూపం చేసిన ఒక దివ్యమైన రాగం. ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని ప్రశాంతత, వెన్నెలాంటి స్వరం, మనసును హత్తుకునే సాహిత్యం, కంటిపాపలో కదలాడే కలలన్నింటికీ ప్రాణం పోసే మధురమైన మాతృభావాక్ష రూపంలో వేటూరి గారి కలం నుండి జాలివారిన ఈ సూపర్ సాంగ్ మీకోసం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జీవితం అంటేనే ఒక పాఠశాల. కష్టాలు, నష్టాలు, సంతోషాలు అన్నీ కలిపి మనకి అనుభవాన్ని నేర్పుతాయి. అలా జీవిత సత్యాన్ని తెలిపే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. మనల్ని కంటికి రెప్పలా చూసుకునే మన కుటుంబం, తోబుట్టువుల అనుబంధం వెలకట్టలేనిదేనే చెప్పాలి. అలాంటి ఓ గొప్ప అనుబంధం, స్వచ్ఛమైన భావోద్వేగం ఈ అద్భుతమైన పాట. కేజే జేసుదాస్ గళం నుండి జాలువారిన అద్భుతమైనే చెప్పాలి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. అయితే ఆ ప్రేమలో వచ్చే ఊహలు ఒక మధురమైన ఊయల లాంటివి. ఆ ఊహల ఊయలలో వేరుస్తున్నప్పుడు మన మనసు ఒక కోయిలలా మారి పాట పాడుతుంటుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనప్పుడు పుట్టేదే ఒక అద్భుతమైన పాట. మనసులోని భావాలను ఊహల లోకంలో తేలియాడించే శక్తి ఒక్క సంగీతానికే ఉంది. అది ఓపెన్ ఎయిర్ అద్భుతమైన ట్యూన్ అనే చెప్పాలి.

అందమైన ఊహలకు రూపం ఇస్తే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉండే ఒక మధురమైన ప్రేమ కవిత. మనసంతా ఏదో తెలియని మధురమైన జ్ఞాపకాలతో నిండిపోతుంది కదా. ఆ అమర ప్రేమకు అద్భుతమైన గానానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. అందుకే జీవితం అంటే సప్తస్వరాల తీరమంట, సప్తస్వరాల రాగమంట. అదేంటో మనం కూడా ఆస్వాదిద్దామా?

యా ఫ్రెండ్స్, మరి మీరు ఇంతవరకు మధుర స్వరాల్లో మధురమైన పాటలు విని ఎంజాయ్ చేశారు కదా. మరి స్టూడియోలో టైం 10:00 అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ ఆఫ్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగలే వినేసేయటానికి. కులగోత్రాలు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కులదైవం చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం సముద్రాల జూనియర్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: కుంకుమ రేఖ చిత్రానికి ఘంటసాల జిక్కిపాండి పాట, సాహిత్యం ఆరుద్ర.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లక్షాధికారి చిత్రానికి ఘంటసాల పిసిసుల పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సీనారాయణ రెడ్డి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మల్లీశ్వరి చిత్రానికి ఘంటసాల పి భానుమతి పాడిన పాట సాహిత్యం దేవులపల్లి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల యజమానికి పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

చేతులను సిక్కినావు పూకరించిపోలేవు సిగ్గు వదిలి రావే నదా కిలకిల బుల్లెమ్మో కిలకిల బుల్లెమ్మో కిలాటి బుల్లెమ్మో నీ ఒంటి మీద చెయ్యంగా నీ

0: దురులేవే నేనెదకని వాళ్ళ పోవే. ఎగిరిగిరి పడతారు, ఇగు కాస చూపుతారు, చల్లంగా దారికొస్తారు.
1: ఎవరు
0: మీరు? అవలదు పోవలేదురా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లవకుశ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం కొసరాజు.

మూగ మనసులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలుగా వస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించని రాగాలకి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ దినకర్ గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్.